738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 43 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో విచక్షణ జ్ఞానం చెరువేల భార్గవ శర్మగారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి, 6:35 పొలం పనులు కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి కొన్ని వివరాలు, 7:00 ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీజీ సాయన్న. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో శ్రీ వివి గిరి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ గారి గాత్రం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. ఈ ఉదయం 9:30 ఇన్సైడ్స్ ఆంగ్ల కార్యక్రమంలో ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ అండ్ చేంజింగ్ డెమోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్ ఈ అంశం గురించి అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్పర్ట్ సత్యా పాముల గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. 11:03 సంస్కృత పాఠం, ఉపాధ్యాయులు డాక్టర్ సంతోష్ కుమార్ జోషి గారు, విద్యార్థి పి శ్రీనివాస్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో జే వంశీధర్ గారి సితార్ వాద్యం, వాద్య సహకారం శ్రీ పి మురళి, తబల శ్రీ ఠాకూర్ కునాల్ సింగ్ తాన్పురా. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో దోషేషు కాళి, ఆకేళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో సత్యవర్మ నాటకం చిందేక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కంది పంట సాగు గురించి శాస్త్రవేత్తల వివరాలు. 7:00 మార్

మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:15 పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. ఈరోజు రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:30

0: The India Meteorological Department IMD has issued an orange color warning for heavy to very heavy rainfall over East Rajasthan, Himachal Pradesh, Uttarakhand and West Madhya Pradesh today. The weather department has also forecast heavy rainfall conditions over Delhi, Haryana, Chandigarh, Assam, Meghalaya, East Madhya Pradesh, Jammu and Kashmir and Ladakh during the next 2 days. In squash, India settled for the silver medal in the team event at the FISU World University Championships in Mumbai yesterday. The Indian quartet of Om Sainwal, Shamina Riaz, Suraj Kumar Chand and Nirupama Dubey lost the final to Hong Kong, China on game difference after the tie ended 2-2. Despite missing out on gold, a silver medal is India's best ever finish in the team event at the championship. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో విచక్షణ జ్ఞానం చెరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం వింటారు.
2: విచక్షణ జ్ఞానం అంటే ఏమిటి? దేని గురించిన విచక్షణ అనే ప్రశ్న ఉదయిస్తుంది. సామాజిక పరంగా చూసినట్లయితే నీ ముందు ఉన్న రెండు విషయాలలో ఏది మేలైనదో ఏది కాదో తెలుసుకుని జ్ఞానమును విచక్షణ జ్ఞానంగా మనం అభివర్ణించవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి మేనేజర్లను నియమించుకుంటారు. దానికి కారణం వారు వారి విచక్షణ జ్ఞానంతో ఆయా కంపెనీల అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారని. మేనేజ్మెంట్ కోర్సులో ఒకటి చెప్తారు, అదేమిటంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు సరైనవే అయినా అవి సరైన సమయంలో తీసుకోలేకపోతే ప్రయోజనం ఉండదు. నిర్ణయాధికారాన్ని చేపట్టడం కాదు, దాన్ని అమలు పరచడం నిజంగా ఒక గొప్ప పనిగా మనం అనుకోవచ్చు. నువ్వు ఏదైనా ఊరికి వెళ్ళాలని బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళావనుకో, అప్పుడు నీకు ఏ రైలు ఎక్కితే త్వరగా నీ గమ్యానికి చేరుతావు అనేది ఆలోచించాలి. ఒక రైలు టికెట్ ధర తక్కువ, అది ఎక్కితే నీవు ఆలస్యంగా నీ గమ్యం చేరుకుంటావు. అదే దానికన్నా ఆలస్యంగా వచ్చే రైలు టికెట్ ధర ఎక్కువ, అది సమయానికి వస్తే ముందు రైలు కన్నా ముందుగానే నీ గమ్యానికి చేరుస్తుంది. కానీ అది సమయానికి వస్తుందా రాదా అనేది ఒక ప్రశ్న. ముందుగా ప్లాట్ఫారం మీద రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు నీ ముందు ఉన్న రైలు ఎక్కాలా వద్దా అనే నిర్ణయం ఆ రైలు కదిలి వెళ్ళకముందే తీసుకోవాలి. అదే ఆ రైలు ఎక్కాలనే నిర్ణయం ఆ రైలు వెళ్ళిన తర్వాత తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. నీ ముందున్న రైలు వదులుకుంటే తర్వాత రావాల్సిన ఎక్స్ప్రెస్ రైలు సమయానికి వస్తుందా లేదా? ఒకవేళ అది ఆలస్యంగా వస్తే, దానికన్నా ముందు ఈ ప్యాసింజర్ రైలు వెళితే, అదే గనక జరిగితే నీకు ప్లాట్ఫామ్ మీద పడిగాపులు కాసే పని కూడా ఉండదు, ఇంకా డబ్బులు కూడా మిగుల్చుకోవచ్చు. ఒక సామెత ఉన్నది, మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలక పోసుకోవద్దు అని. ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ బెటర్ దెన్ టూ ఇన్ బుష్ అని అంటారు. ఏదైనా నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవటం అనేది చాలా విలువైనది. బట్టల దుకాణదారుడు బట్టలు పాతవి అయి చినుగు పట్టకముందే వాటిని అమ్మివేయాలి. ఎక్కువ డబ్బులు వస్తాయని ఎక్కువ రోజులు అమ్మకుండా ఉంచితే చివరికి నష్టానికి కూడా ఎవరు కొనకపోవచ్చు. కొంతకాలానికి బట్టలు చీకుపట్టి తాను తెచ్చిన ధరకన్నా తక్కువ ధరకు అమ్ముతాను అన్నా కూడా ఎవరు తీసుకోరు. అదే ముందుగా తక్కువ లాభానికి అమ్మితే తర్వాత ఆ డబ్బును ఇంకొక మంచి వస్త్రాల మీద పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం పొందవచ్చు. కాబట్టి ఎవరి నిర్ణయం తీసుకున్నా కూడా తదనుగుణంగానే తీసుకోవాలి. ప్రతివారు పదవ తరగతి ఉత్తీర్ణులు అయిన తర్వాత అప్పుడే వారి జీవితంలో ఒక మలుపు మొదలవుతుంది. అదేమిటంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు తీసుకొని తన చదువును కొనసాగించాలి అనేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తీసుకునే నిర్ణయం ప్రతి మనిషి జీవితంలో ఒక గొప్ప మార్పును చేకూరుస్తుంది. అది అభివృద్ధికా లేదా కాదా అనేది వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ గ్రూపు తీసుకొని ఇంజనీరుగా అవ్వాలంటే ఇంజనీరులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, తర్వాత తనకు ఇంజనీరింగ్ కోర్సులో సీటు వస్తుందా లేదా, అదే బయాలజీ తీసుకొని తర్వాత డాక్టర్ అవుదామంటే అదే ప్రశ్న తనకు సీటు వస్తుందా రాదా, అప్పుడు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తల్లిదండ్రులు తనను పోషించేయటమే కాకుండా తనకు ఉన్నత చదువులు చదివించే స్థాయిలో ఉన్నారా లేరా అది కూడా ఒక అంశంగా పరిగణించాలి. ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రుల బాలుడు ఎంతటి చురుకైన వాడైనా కూడా ఉన్నత చదువు చదివించకపోవచ్చు. అప్పుడు ఇప్పటి నుండే కలలు కనకుండా తనకు అందినదే అమృతంగా భావించి ఏ ఆర్ట్సో లేక కామర్స్ గ్రూపో తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. కొన్ని సందర్భాలలో

0: కామర్స్ గ్రూప్ తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా చక్కగా బీకామ్, ఎంబీబీఎస్, ఎంబీఏ లాంటి చదువులు చదివి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళిన వారు ఉన్నారు.
1: విచక్షణ జ్ఞానం చెరువేల భార్గవ శర్మ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి వింటారు.

0: ఇంతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి విన్నారు. భక్తిరంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఈనాటి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి కొన్ని వివరాలను వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు చేస్తే రైతులు చక్కటి ఫలసాయాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఈ విధంగా సూచనలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మొక్కజొన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి ప్రతి తర్వాత మొక్కజొన్న ప్రధానంగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15.15 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ దిగుబడి పొందదగిన పంటగా ఇది రైతులలో ప్రాచుర్యము పొందింది. అయితే ఆశించిన దిగుబడి సాధించడంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన కారణాల వల్ల ఈ పంట నుండి ఆశించినంత దిగుబడి సాధించలేకపోతున్నారు. మరి కారణాలు ఏంటంటే, సారవంతమైన భూములను వదిలేసి తక్కువ శక్తివంతమైన నేలలో సాగు చేస్తున్నారు. వర్షాభావం కారణంగా విత్తనాలు ఆలస్యంగా విత్తటం, పంట పెరుగుదల దశలో బెట్ట పరిస్థితులను కూడా ఎదుర్కోవడం ఇదొక కారణం. ఇక మొలక దశలో నీటి ముంపునకు గురి కావడం కూడా జరుగుతుంది. అందుకే ఈ పంటలో ఆదాయం పొందలేకపోతున్నారు. తగిన మోతాదులో ఎరువులు కూడా సక్రమంగా వేయకపోవడం ఇదొక కారణం. అధిక వర్షాల వల్ల కలుపు నివారణను సకాలంలో చేయలేకపోతున్నారు. పంట సున్నిత దశలో తేమ లేకపోవడం, చీడపీడల నివారణలో అప్రమత్తత ఉండడం. ఇప్పుడు చెప్పిన విధంగా రైతులు గమనిక పాటించి చక్కగా నిర్వహించుకోవాలని తెలియజేశారు శాస్త్రవేత్తలు. ఇక ఈ మొక్కజొన్నకు అనుకూలమైన నేలలు నల్లరేగడి, ఎర్ర, ఇసుక కలిగిన ఒండ్రు నేలలు బాగా అనుకూలం. ఇవి నీరు బాగా ఇంకే నేలలుగా ఉండాలి. పిహెచ్ స్థాయి 6.5 నుండి 7.5 మధ్య ఉండాలి. అయితే చౌడు భూములు, నీరు నిలిచే భూములు మొక్కజొన్నకు అనుకూలంగా ఉండవు. మరి విత్తే కాలం అయితే వర్షాధార మొక్కజొన్న పంటను సాధారణంగా జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకుంటారు. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. మరి ఈ రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆ వివరాలు ఇలా అందజేస్తున్నారు. వర్షపాతాన్ని బట్టి రకాలు ఎంపిక చేసుకోవాలి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు శ్రేష్టంగా పనిచేస్తాయి. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ మధ్యకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉన్న తేలిక నేలలో స్వల్పకాలిక రకాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ధృవీకరించబడిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల నుండి విత్తనాలు రైతులందరూ కొనుక్కుంటే చక్కగా మంచి ఉత్పత్తిని సాధిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన రకాలు కొన్ని మనకు మన రైతు సోదరులకు సిఫారు చేస్తున్నారు. ఈ విధంగా DHM 117 ఈ రకం వచ్చేసి కాండం తొలుసు పురుగు,

0: పులుగులు తెగులకు నిరోధకత కలిగి 95 నుండి 100 రోజుల్లో ఈ పంట చేతికొస్తుంది. డిహెచ్ఎం 121 కుళ్ళు తెగుళ్లతో పాటు కొంతమేర నీటి ఎద్దడిని తట్టుకోగలుగుతుంది. కరీంనగర్ మక్కా 1 ఎండు తెగుళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా ఉంటుంది. మరి కరీంనగర్ మక్కా విత్తు ఆలస్యమైన 90-95 రోజుల్లో పంట కోతకు వచ్చే రకం. ఇటువంటి రకాలను ఎంపిక చేసుకొని మన తెలంగాణ ప్రాంతం అంతా రైతులు విత్తుకుంటే చక్కటి మొక్కజొన్న పంట ఆదాయం చేతికొస్తుంది. మరి ఈ మొక్కజొన్న పంటకి నేలని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వేసి నేల బాగా దున్ని చదును చేసుకోవాలి. 60 సెంటీమీటర్ల మధ్యంతరంతో బోదెలు కూడా తయారు చేసుకోవాలి. ఇక విత్తన మోతాదు మొక్కల సాంద్రత ఈ విధంగా విత్తుకోవాలి. ఎకరాకు 8 కిలోల విత్తనాన్ని వాడాలి. 60x20 సెంటీమీటర్ల అంచనాలతో మొక్కలు నాటాలి. అంటే ఎకరాకు 33,337 మొక్కలు నాటాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం కూడా చాలా అవసరం ఈ మొక్కజొన్న సాగులో. కిలో విత్తనానికి 3 గ్రాములు మ్యాంకోజబ్ లేదా థైరం లేదా క్యాప్టాన్ వాడాలి. సాయంత్రం నిలిప్రో ఇంకా థయోమిథాక్సాం మిశ్రమము వాడడం వల్ల కత్తెర పురుగుల నుండి రక్షణ కలుగుతుంది. ఈ విధంగా ఈ విత్తన శుద్ధి కార్యక్రమాన్ని చేసుకొని మొక్కజొన్నను సరైన సమయంలో విత్తుకొని సరి అయిన ఎరువులు వేసుకొని ఈ పంటను సాగు చేస్తే ఈ వర్షాకాలంలో ఈ విధంగా పద్ధతులు పాటిస్తే చక్కటి దిగుబడి సాధించి రైతులందరూ లాభబాటలో పయనిస్తారని మన శాస్త్రవేత్తలు నిపుణులు పరిశోధకులు ఈ విధంగా మీకు సూచనలు చేయడం జరిగింది.
1: శాస్త్రీయ పద్ధతుల ద్వారా మొక్కజొన్న సాగు గురించి కొన్ని వివరాలను విన్నారు.

0: పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు గురించి శాస్త్రవేత్తల వివరాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 6:50

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:30

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: కొద్దిసేపట్లో ప్రాంతీయ
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదిండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: ఒక కాలపరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అది కార్యక్రమాన్ని అందరూ కూడా అదే ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరూ కోరుతున్నాను.
2: రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగ నిర్వహిస్తోంది. నాగార్జునసాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
4: ఇప్పటికే ఆ దగదర్తి

0: ప్రతి ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి ఒకటి రెండు ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
1: హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాతరం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాతరం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్ర పత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఒకసారి విందామా?

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో ఎంఈఐ 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన అల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు

0: తేలిక వారి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిక వారి నుండి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం స్వనివాసే 20-26 ఇత్యస్య రాష్ట్రమండల క్రీడాయాః పదక విజేతృభిః సహ మేళనం కృతవాన్. సంవాదసమయే పదక విజేతారః ప్రధానమంత్రిణా సహ క్రీడాయాః స్వానుభవాన్ నివేదితవంతః. సామాజిక సంచారపటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ అవదత్ యత్ తేషాం ఏకైకః అపి అసాధారణ ప్రదర్శనేన రాష్ట్రం గౌరవాన్వితవాన్ తథా తేషాం సఫలతా బహూన్ యూనః ప్రేరయిష్యతి. శ్రీమోదీ ఏకం దృశ్యశ్రవ్య సందేశం అపి ప్రకాశితవాన్. అథ అవదత్ యత్ యే క్రీడకాః భవిష్యే క్రీడాసు భాగం గ్రహీష్యంతి తే ప్రగతిం కరిష్యంతి. అసౌ నాగరికాన్ భారతస్య సదైవ ఉత్సాహవర్ధనం కర్తుం ఆహూతవాన్.
3: జో ఖేలేగా వో ఖిలేగా. ఆల్వేజ్ చీర్ ఫర్ భారత్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.
2: అవసరేస్మిన్ యువ కార్యాణాం క్రీడామంత్రి మనసుఖ మాండవీయ తథా యువ కార్య ఖేల రాజ్యమంత్రి రక్షా నిఖిల ఖడసే చ ఉపస్థితే ఆస్తాం. దేశస్య సర్వేషు భాగేషు హర ఘర తిరంగా ఇత్యభియానం దేశభక్తేః రాష్ట్రైకతాయాః భారతస్య చ సమృద్ధ సాంస్కృతిక పరంపరాయాః ప్రోత్సాహనాయ ఆయోజ్యతే.

0: ओडिशाराज्ये पुनः प्रचण्डवृष्टेः अनन्तरं राज्यस्य अनेकेषु भागेषु नदीनां वर्धमानः स्तरः नूतनः जलाप्लावनप्रकोपः जनयति. बैतरणी नदी अस्य प्रावृट्कालस्य तृतीये जलाप्लावनप्रकोपे प्रविष्टवती अस्ति. एकया नूतन न्यूनचाप व्यवस्थया सम्पूर्णे राज्ये अतिवृष्टिः अभवत्. अधिकारिणः जलाप्लावन प्रवण क्षेत्रेषु नदीस्तरस्य निरीक्षणं निकटतया कुर्वन्तः सन्ति. आवश्यकान् समाह्वानान् निवारकोपायान् च कुर्वन्तः सन्ति. भारतीयः भारोत्तोलकः महाराजन अरुमुगा पाण्डियनः उज्बेकिस्तान ताश्कंद नगरे एशियन जूनियर वेटलिफ्टिंग चैंपियनशिप इत्यस्याम स्पर्धायां पुरुषाणां 65 किलोग्राम मिते भारवर्गे रजत पदकं प्राप्तवान् इति वार्ताः.
1: आकाशवाणी आदिलाबाद जिला समग्र निवेदिकनु వింటారు. నివేదికను అందిస్తారు శ్రీజీ సాయన్న.
2: ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 2278 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసినందున ఆయా పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, రహదారి నిర్మాణం, విద్యుత్ టవర్లు, తాగునీటి పైప్లైన్ల నిర్మాణం పనులపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 2000 ఎకరాల విస్తీర్ణంలో భారత వైమానిక శిక్షణా కేంద్రంతో పాటు పౌర విమానయాన సేవలు, మెయింటెనెన్స్, రిపేర్లు, కార్గో కాంప్లెక్స్లు ఏర్పాటు చేయవలసి ఉందని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి ఎస్సీ ఎస్టీల అభివృద్దిపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఆలస్యం లేకుండా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తు పారదర్శకంగా నిర్దేశిత గడువులో పూర్తి చేసి బాధితులకు పరిహారం సకాలంలో అందేలా చూడాలని సూచించారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ జల సంరక్షణ చర్యలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో జులై నెలలో లోటు వర్షపాతం నమోదైందన్నారు. సాగునీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా కంది, ఆయిల్ పామ్, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటలను సాగు చేయాలని కోరారు. ఆయిల్ పామ్లో అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండడంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తోందన్నారు. పందిరి కూరగాయల సాగుకు 50% రాయితీ అందుబాటులో ఉందని చెప్పారు. భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక ఫామ్ పాండ్ లక్ష్యంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి సాధన అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వైద్యాధికారుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలో టైఫాయిడ్, మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, వీటి చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జూన్, జులై నెలల్లో వర్షపాతం లోటు ఏర్పడిందని, రైతులందరూ అధిక నీటి వినియోగం ఉన్న వరి పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి అన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెసర, మినుము, కంది వంటివి తక్కువ నీటి వినియోగంతో చేతికి వచ్చే పంటలని వీటిని వేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువతను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ అన్నారు. గంజాయి, గుడుంబ, గుట్కా, మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లాస్థాయి అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వ్యసనానికి బానిసైతే బంగారు భవిష్యత్తు చిన్నాభిన్నం కావడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న నక్సలిజం కంటే ప్రస్తుతం డ్రగ్స్ మహమ్మారి రూపంలోనే పెద్ద ముప్పు పొంచి ఉందన్న డీజీపీ మాటలను గుర్తుచేశారు. దీనిని అడ్డుకునేందుకు గ్రామస్థాయిలో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఆరోగ్య పాఠశాల విధానంలో భాగంగా ప్రతి గురువారాన్ని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన రోజుగా కేటాయించామన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో

0: బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, మహిళల మంగళహారతుల నడుమ పోచమ్మ, మారెమ్మ, మహాలక్ష్మి వంటి అమ్మవార్ల ఆలయాలకు వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. అందరినీ చల్లగా కాపాడాలని, పంటలు సమృద్దిగా పండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నారు.
1: ఆదిలాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీజీ సాయన్న. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకు సంబంధించిన అంశాలపైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలు అందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కాన్సర్ట్లు, వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పౌరులు జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తిరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2: జో ఖేలేగా వో ఖేలేగా, ఆల్వేజ్ చీయర్ ఫర్ భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.
1: ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 23వ తేదీ నుంచి 2 నెలల వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 31వ తేదీన సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్యం

లక్షల్లో 60% పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సంప్రదాయ ఇతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడా అయిన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. చక్కెర మార్కెట్లో అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ విన్యాసాలు 2026 ఈవేళ నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదర్న్ నెవల్ కమాండ్లో నిర్వహించనున్నాయి. రెండు దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్ ఈవోడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాలను బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. రాష్ట ప్రభుత్వం సిఫారసు మేరకు జేపీఎస్సీ 3 సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తమ డిమాండ్లకు సంబంధించి రాష్ట ప్రభుత్వాన అబద్దాలు ప్రచారం చేస్తోందని మరోపక్కన జార్ఖండ్లోని విద్యార్థి నిరసనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెట్టిన డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఈ ఆరోపణలు చేశారు. రాంచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులు తమ కొనసాగుతున్న నిరసనకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలను, ప్రజలను అభ్యర్థించారు. మరోపక్క విధానసభ మార్చికు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యక్షుడు మొహసెన్ రజాయ్ను నియమించారు. ఈ పదవిలో ఉన్న మొహమ్మద్ బాకిర్ జోల్గాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చిలో అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజాని ఆ తర్వాత మొహమ్మద్ బాకిర్ జుల్ఖాద్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంటుకు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్కు, ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యు వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్లో టీమ్ ఈవెంట్లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఓం సెంవాల్, షమినారియా, సూరజ్ కుమార్ చంద్, నిరుపమా దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు క్వార్టర్ ఫైనల్స్లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎఫ్ఐబీఏ అండర్-18 ఏషియన్ బాస్కెట్బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్గా, ఫిజియోథెరపిస్ట్గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్కు చెందిన 3 స్థానికులను ఎంపిక చేశారు. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఈరోజు శ్రీ వివి గిరి జయంతి. భారత రాష్ట్రపతిగా పనిచేసిన వివి గిరి 10 ఆగస్టు 1894 ఇప్పటి ఒడిషా రాష్ట్రంలోని బిర్హాంపూర్లో జన్మించారు. ఈయన పూర్తి పేరు వరాహగిరి వెంకటగిరి. వీరి పూర్వీకులు తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందినవారు. విదేశాలలో విద్యాభ్యాసం ముగించి భారత్ వచ్చిన పితప వివి గిరి కార్మిక ఉద్యమాల్లో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తర్వాత అధ్యక్షుడయ్యారు. 2 పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1934 ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు.

1936లో మద్రాసు రాష్ట్రపు శాసనసభ ఎన్నికల్లో గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలిరాజుపై పోటీ చేసి విజయం సాధించారు. 1937లో మద్రాసు ప్రొవిన్సీలో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కార్మిక పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో వివి గిరి క్విట్ ఇండియా

ఉద్యమంలో పాల్గొని కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత సిలోన్ ఇప్పటి శ్రీలంకకు రాయబారిగా పనిచేశారు. 1952లో తొలి లోక్సభ ఎన్నికలలో పాతపట్నం నుండి ఎన్నికై 1954లో రాజీనామా చేసే వరకు కార్మిక మంత్రిగా వ్యవహరించారు. 1956 నుండి 60 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, 1960 నుండి 65 వరకు కేరళ గవర్నర్గా, 1965 నుండి 67 వరకు కర్ణాటక గవర్నర్గా సేవలందించారు. 1967లో మూడవ ఉపరాష్ట్రపతిగా, 1969లో భారతదేశ నాలుగవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1975లో భారతరత్న పురస్కారం అందుకున్నారు.

0: ఇంతవరకు శ్రీ వివి గిరి జయంతి సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక ఏ పరిస్థితుల్లోనైనా రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
1: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ ఏదైతే పద్ధతులు వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు ఈఎంఐ కావచ్చు, కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరువేరుగా ఉంటాయి. హవెవర్ ఎన్పిఏ డిక్లేర్ చేస్తే అకౌంట్ ఎన్పిఏ కావాలి. ఫస్ట్ దానికి సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలంటే ఎన్పిఏ కావాలి అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నట్టు. అయితే ఆ ఎన్పిఏ అయ్యేందుకు జనరల్గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది. ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్గా జనరల్గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఏ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఏ చేయవచ్చు.
0: ఎన్పిఏ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
1: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది, అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో సంబంధం లేదు, అది ఎన్పిఏ అయిపోతుంది. సర్ఫేసీ ఇనిషియేట్ చేయాలన్నది లేదా అనేది బ్యాంక్ అధికారికి వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ పవరు. అయితే బ్యాంకులో ఈ యాక్ట్ పెట్టిన కొత్తల్లో ఏమైందంటే, ఈ ఎవరంటే వాళ్ళు ఇట్లా పెడితే ఎవరైతే రుణగ్రహీతల మీద విచ్చలవిడిగా వాళ్ళ మీద ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టులో చాలామంది ప్రశ్నించారు, యాక్ట్నే ఛాలెంజ్ చేశారు. అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిప్షన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలన్నా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్ళకు ఇచ్చిర్రు ఆ పవర్, మొత్తానికి సర్ఫేసీ పవరే వాళ్ళ చేతుల ద్వారానే చేయాలనేది చెప్పినారు.
0: మీరు అన్నట్టు ఎన్పిఏ డిక్లేర్ అయిపోయింది, చీఫ్ మేనేజర్ స్థాయి అధికారి ఇక ఆ రుణగ్రహీత నుంచి ఏమి రావట్లేదని తన డిస్క్రిప్షన్ ఉపయోగించి సర్ఫేసీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి?
1: వాళ్ళు ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ అన్ని ఇస్తారండి ఫస్ట్. ఆ డిమాండ్ నోటీస్లో వాళ్ళు అన్నీ రాస్తారు, పలానా రోజు మీద ఎన్పిఏ అయింది, మీరు ఇట్లా డిమాండ్ అమౌంట్ ఇంత డ్యూ ఉన్నారు, దీన్ని మీరు 60 డేస్ లోపల మీరు పే చేయాలా అని ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో పలానా రోజు వరకు మెన్షన్ చేసుకుంటూ అందులో అసెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సర్ఫేసీకి ఏదో ఒక అసెట్, సెక్యూర్డ్ అసెట్ ఉన్నప్పుడే సర్ఫేసీ వస్తుంది. ఏవే మూవబుల్స్ కానివ్వండి, ఇమూవబుల్స్ కానివ్వండి, ఆ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ 60 డేస్ టైంలో మీరు కట్టండి, లేకపోతే మేము ఫర్దర్గా వెళ్తాము అనే విషయం రాస్తారు. ఎవరైతే కడతారో ఆడికే ఆ 60 డేస్లో ఎవరైనా కట్టితే అది ఏం ఉండదు, ముందరికి కట్టలేని పక్షంలో ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. అది ఇనిషియల్ స్టెప్.
0: మీరు అన్నట్టు డిమాండ్ నోటీస్ వచ్చింది, కట్టలేకపోయారు, నెక్స్ట్?
1: ఇక డిమాండ్ నోటీస్ వచ్చినా సరే 60 డేస్ లోపల కూడా వాళ్ళు కట్టలేని పక్షంలో పొజిషన్ నోటీస్ అనేది

0: బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. ఆ పొజిషన్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని మీద పొజిషన్ నోటీస్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది. యాక్ట్లో అన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు, ఇది ఎట్లా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ ఆ ప్రాపర్టీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఆ బారోవర్కి, వాళ్ళకి ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్లో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ప్రాపర్టీ మీద ఫిక్స్ చేస్తూ వితిన్ 7 డేస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు, 2 లీడింగ్ న్యూస్ పేపర్స్లో. వన్ ఈజ్ షుడ్ బి వర్నాక్యులర్ లాంగ్వేజ్, ఆ ప్రాంతీయ భాష, ఆ రెండింటిలో పబ్లిష్ చేస్తారు. అది పొజిషన్ తీసుకున్నట్టు, సింబాలిక్ పొజిషన్ తీసుకున్నట్టు. లేకపోతే వాళ్ళ ఇష్టం.
1: నేనే ఒక ఉద్యోగిగా ఒక లోన్ తీసుకొని, హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో నాకు డిమాండ్ నోటీస్ వచ్చాక నేను బ్యాంక్ అధికారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం గడివి ఉండని అడిగితే ఈ పొజిషన్ నోటీస్ని డిలే చేసుకునే,
0: అయితే దీంట్లో వెసులుబాటు ఉన్నది. అయితే దీంట్లో అప్పుడే యాక్ట్లో కూడా ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మా బాధలు ఎలా తెలవాలంటే 13-60 డేస్ టైం ఏదైతే ఇస్తుండ్రో ఆ నోటీస్ రాగానే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు దానికి, ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకుంటూ. ఆ రిప్లై వచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలి, అది మ్యాండేటరీ అన్నాడు. అయితే వీళ్ళది ఏమైనా బాధలు ఉన్నా, అదంటే ఎందుమూలానో లేకపోతే తప్పు నాకు చేయొద్దు ఇలాంటివి ఏమున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి మటుకు బ్యాంక్ వాళ్ళు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి 15 డేస్లో. అది ఓ వెసులుబాటు అన్నట్టు వాళ్ళ, అదొక ప్రొసీజర్లోనే పెట్టిర్రు అది. ఆ రిప్లై ఇస్తే దానికి వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలని అవుద్దా, అప్పుడు వాళ్ళు మళ్ళీ డిసైడ్ ఆ రిప్లైతో పాటు చెప్తారు అన్నట్టు మనకు, మనం ఇచ్చిన అంటే అవసరమా లేదా ఏం చేయాలన్నది.
1: మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు లేదా అది ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళలేదు, తర్వాత ప్రొసీజర్ ఏంటి పొజిషన్ నోటీస్ తర్వాత?
0: ఒకసారి పొజిషన్ నోటీస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో తర్వాత బ్యాంక్ వాళ్ళు వాల్యుయర్ని అప్రోచ్ అవుతారు, దాని ప్రాపర్టీకి ఎంత వాల్యూ వస్తుంది అంత వాళ్ళ వాల్యూ అనమాట. వాల్యుయేషన్ చేశాక ఒక నోటీస్ ఇస్తారు, ఏమని అంటే అమ్ముతామని, ప్రీసేల్ నోటీస్ అంటారు దాన్ని. మేము 30 రోజులు టైం ఇస్తారు అప్పుడు, 30 డేస్, ఈ ప్రాపర్టీని మీరు కట్టనందువల్ల మేము అమ్మేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇప్పుడు 30 డేస్ టైం ఇస్తున్నాం అని ఇస్తారు. ఆ 30 డేస్ వరకు కూడా వాళ్ళు రాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆక్షను, అట్లా 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే ఆక్షన్ కావచ్చు, టెండర్ త్రూ అయినా కానీ, లేకపోతే బారోవరే వచ్చి మేము అమ్ముతాము అంటే ఎవరైనా బయ్యర్ని తీసుకొచ్చినా సరే ప్రైవేట్ రేట్గా వాళ్ళకి అమ్మించుకోవచ్చు అన్నట్టు. ఆ పద్ధతిలో ఆ ప్రాపర్టీని అమ్మేసి వీళ్ళ ఏమైనా మిగులు ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇంకోవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు, అది ఇచ్చేసి.
1: అంటే ఇప్పుడు ఏదైనా అమ్మిన తర్వాత లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ఆ మిగులు మళ్ళీ బారోవర్
0: వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకోరన్నా అది దానికి వేరే స్టెప్స్ ఉన్నాయి క్లెయిమ్, ఇంకోరన్నా నాకు వచ్చేది ఉన్నది ఇంట్లో అంటే అప్పుడు అవి దాని ప్రకారం పోతుంది.
1: అయితే ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవ్వడానికి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడానికి అన్ని రుణాలకి ఇదే పద్ధతి, ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ సర్ఫేసీ అన్ని రుణాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దానికి సర్ఫేసీ అప్లై చేయకూడదని, తర్వాత లోన్ అమౌంట్ 20% ఆఫ్ ద, ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 20% కంటే తక్కువ ఉందనుకోండి అవుట్ స్టాండింగ్, దానికి కూడా వెళ్ళకూడదని ఉన్నది.
1: అచ్చా, అంటే అమౌంట్ వైజ్ ఇంకా 20% మిగిలిన
0: 20% ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే అప్పుడు కూడా అవసరం లేదు అని, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేమెంట్ చేసేసారు కదా, అంటే అట్లా పెట్టారు కదా వాళ్ళ యాక్ట్లో అట్లా.
1: అయితే ఇప్పుడు ఎవరైనా రైతులకు కానీ వ్యవసాయదారులకి ఇది అప్లికబుల్ కాదు, చిన్న వ్యాపారులు ఎవరైనా వాళ్ళ వ్యాపారం కోసం లోన్ తీసుకొని వ్యాపారం సరిగ్గా నడవకను, లేదో ఇప్పటివరకు నడిచింది, ఏదైనా పరిస్థితుల వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఈఎంఐ కట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ కట్టకపోవడం వల్ల సర్ఫేసీ అప్లికబుల్ అయ్యి వాళ్ళ కొలెటరల్ ఏదైతే తనఖా పెట్టారో ప్రాపర్టీని, ఆ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు?
0: ఈ వ్యాపారం ఏదైనా సరే యాక్ట్ అయితే అప్లై అవుతుంది. దాంట్లో ఈ వెసులుబాట్లు అనేటివి అగ్రికల్చరిస్టిక్ కాదు క్రైటీరియా, ప్రాపర్టీ ల్యాండ్ ఉండకూడదు అది అన్నట్టు, అందుకని అది అందరికీ వర్తిస్తుంది. అగ్రికల్చర్ ల్యాండ్కి మటుకు ఆ వెసులుబాటు ఇచ్చారు, అది ఇంకా కొన్ని ఇంకా వేరే షిప్స్ ప్లేన్స్ అట్లా వాటికి మన మామూలు దాంట్లోకి రావు, కానీ అట్లా ఇంకొన్ని ఉన్నాయి అట్లా. 1 లాక్ కంటే తక్కువ ఒకవేళ లోన్ ఉన్నా దాని కూడా
1: తక్కువ సర్ఫేస్
0: అప్లికబుల్ అట్లా.
1: అయితే మీ అనుభవం ప్రకారం ఎక్కువ కేసులు ఎలాంటివి సర్ఫేసీ కింద వచ్చినాయి, అంటే ఎలాంటి లోన్స్ ఎక్కువగా సర్ఫేసీ ద్వారా జప్తు చేయబడ్డవి ఎలాంటివి ఉన్నాయి ఎక్కువగా?
0: ఎప్పుడైనా ఏమవుతుంది జనరల్గా బ్యాంక్ అధికారులు వాళ్ళు అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తుండ్రో అది గవర్నమెంట్, వాళ్ళు పబ్లిక్ మనీ కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడైతే అవి రాలేదో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేస్తారు అవి వసూలు చేస్తాను. అదే జనరల్గా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీళ్ళంత త్వరగా రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు.
1: బ్యాంకు లాభం కాబట్టి
0: ఆ ప్రాపర్టీ కూడా రేపు అందుబాటులో రాకపోవచ్చు, రేపు ఇవాళ తీసుకోలేదు అనుకోండి రేపు దాని వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు, అంటే పరిస్థితులను బట్టి. కాకపోతే వాళ్ళ ధోరణి ఎంతసేపు

0: రికవరీ మీద ఉంటుంది కనుక వాళ్ళు ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తారు అని చెప్పి.
1: మీరు అన్నట్టు ఈ సర్ఫేసి యాక్ట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత ఎక్కడైనా రుణగ్రహీత తనకు అన్యాయం జరిగిందని కానీ ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఆ 90 రోజుల వ్యవధి కానీ 60 రోజుల వ్యవధి కానీ ఫాలో అవ్వలేదని తను భావిస్తే తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
0: అయితే ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు, 60 డేస్ టైం ఇస్తారు వాళ్ళకు. అది పే చేయలేదు, తను రిప్లై కూడా ఇచ్చాడు అనుకుందాం. రిప్లై ఇచ్చినా అతను ఆ బ్యాంక్ నుంచే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవచ్చు. ఇచ్చినా వాళ్ళు తోసిపుచ్చవచ్చు, ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు అట్లాగే ముందుకు వెళ్ళవచ్చు. ఎప్పుడైతే పొజిషన్ నోటీస్ ఇస్తుండ్రో వాళ్ళు, అక్కడి నుంచి బారోవర్కి రైట్ వస్తుంది ఏమని ఛాలెంజ్ చేయడానికి. ఆ ఈడెక్కడ సర్ఫేసీ మొత్తంలో ప్రొసీడింగ్స్నే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. పొజిషన్ నోటీసే కానివ్వండి, తర్వాత ఇచ్చే రూల్ 30 డేస్ టైం ఫర్ సేల్, తర్వాత ఆక్షన్ నోటీసు, ఈ మూడింటినే తర్వాత అమ్మినాక కూడా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నా అవిటి మట్టుకే మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దాని గురించి డిఆర్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దాంట్లో మనం పోయి అర్జీ పెట్టుకోవచ్చు, ఇట్లా ప్రొసీడింగ్స్ మాకు మా మీద తప్పు చేస్తున్నారు, దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఎనీ
1: ప్రొసీడింగ్
0: ఈ టెక్నికాలిటీస్తోని దాంట్లో స్టే పద్ధతి కూడా ఉంది, దాంట్లో స్టే కూడా వేయచ్చు, ఆపచ్చు, ఆపి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం మన ఒక కేసు ఆడబెడితే వాళ్ళు జవాబిస్తారు బ్యాంక్ వాళ్ళు, దాన్ని బట్టి అది కొట్టేయచ్చు. ఒకవేళ కరెక్టే ఉంటే ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. దాన్ని బట్టి ప్రొసీడింగ్స్ని తప్పు తప్పు మళ్ళీ వాళ్ళకి దాన్ని బట్టి. ఇప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్స్ కొట్టేసే కేసు మీ దగ్గర ఉంటే ప్రొసీడింగ్స్ కొట్టేస్తారు. అసలు సర్ఫేసీ యాక్టే అప్లై కాదు, నా ప్రాపర్టీకి దీనికి సంబంధం, ఎనీ పర్సన్ క్యాన్ అప్లై అన్నట్టు. అది కొందరు కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బారోవరే కాదు, ఎవరిదో థర్డ్ పార్టీ ప్రాపర్టీ ఎఫెక్ట్ అవుతుంది. ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ప్రొసీడింగ్స్ అని వస్తుంది. వాళ్ళందరూ సార్ సెక్షన్ 17 కింద డిఆర్ డెట్ రికవరీ ట్రైబ్యునల్, ఆ జ్యూరిడిక్షన్లో ఉన్న డెట్ రికవరీ ట్రైబ్యునల్ని అప్రోచ్ అయితే అక్కడ వారు డిసైడ్ చేస్తారు.
1: అంటే నిజంగానే సర్ఫేసీ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధమైంది అంటారు, మీ అభిప్రాయం ఏంటి?
0: బ్యాంకులకు అది తప్పకుండా శక్తివంతమైన ఆయుధమే. అంటే జనరల్గా వీళ్ళందరూ పెట్టేది ఏంటంటే ఇవంతా ఎకానమీని ఆలోచించి చేస్తుంటారు. దాంట్లో కొన్నిసార్లు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినా దాని గురించే డెట్ రికవరీ ట్రైబ్యునల్ని ఏర్పాటు చేసినారు, అందులో వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏమున్నా అలా దావా వేసి
1: ఏదైనా పరిస్థితుల వల్ల ఇలా కట్టలేకపోవడము, అది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైపోవడము, తను తన స్థిరాస్తిని లేదా చరాస్తిని దక్కించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎక్కడో డబ్బు ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది, సమూహం నాకు ఏదైతే అమౌంట్ ఉందో నేను కట్టాల్సింది, అది కుదిరింది, అది ఏ స్థాయి వరకు నేను కట్టిన ఆస్తిని మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది? అంటే ఈ పాయింట్ దాటితే అది మీకు రాదు.
0: మీరు యాక్ట్ ప్రకారం వెళ్తేనేమో ఆక్షన్ నోటీస్ పబ్లిషికేషన్ తర్వాత అతనికి రైట్ లేదని ఉంటుంది. అయితే మనకు తెలియదు ఒక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి ఏదైతే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అతనికి తెలియకనే పోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. నాకు 1 వీక్లో అమౌంట్ వస్తుంది అనుకోండి, నేను అప్పుడు కన్విన్స్ చేసుకోగలిగిన అనుకోండి, నాకు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఆపేస్తారు, అంటే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇదంతా ఏంటంటే కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ ద బ్యాంక్. అది వాళ్ళకి డబ్బులు కావాలా, మనకు ప్రాపర్టీ కావాలా, ఈ దీన్ని ఎంతవరకు అయితే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకుని దాన్ని బట్టే ఉంటుంది. తప్పితే ప్రొసీజరల్ ఏమైనా ఉంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్లో మీకు రిలీఫ్ దొరుకుతుంది. అది లేని పక్షంలో అక్కడ నాకు ఏం లేదు నా కేసు అనుకున్నప్పుడు, ఇక డబ్బులు ఉంటేనే అతనికి రిలీఫ్, లేకపోతే ప్రాపర్టీ దక్కించుకోనికి అవకాశం కూడా తక్కువే.
1: అయితే చాలామంది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా ఈ అవేర్నెస్ లేక, మీ అనుభవం ప్రకారం చాలామంది చేస్తున్న తప్పులేంటి, ఏం చేయకుండా ఉంటే, అంటే ఒకటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే పరిస్థితి వస్తుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయంటే ఇంకా కట్టలేకనే వచ్చిందని అర్థం, ఆ పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చు అంటారు మీ అనుభవం ప్రకారం?
0: అంటే లీగల్గా ఒకసారి సర్ఫేసీ ఇనిషియేట్ అయ్యిందంటే లిమిటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు క్లోజ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మనకు యాజ్ ఏ బారోవర్ మనకు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి అంటే అది వేరే, అప్పుడు మనం దానికి తగ్గట్టు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే అందులో లోతుబాట్లు ఏమైనా ఉన్నాయా చూసి దాంట్లో ఏమైనా రెమెడీ ఉంటే తీయగలుగుతారు. ఇంకా లేని పక్షంలో ప్రాపర్టీ అనేది వాల్యూ ఆక్షన్లో పెట్టి అమ్మితే ఎక్కువ వస్తుందా, మనమంతలకు మనమే దాన్ని అమ్ముకొని ఏమైనా వాల్యూ ఇవ్వగలుగుతామా అనేది నెక్స్ట్ క్రైటీరియా మిగులుతుంది.
1: ఆ ప్రొవిజన్ బారోవర్కి ఇస్తుందా బ్యాంక్?
0: అంటే మనమే బయర్, ప్రైవేట్ ట్రీటీ అని ఒక ఫెసిలిటీ ఉంటుందండి అందులో. అయితే మనమే ప్రైవేట్ ట్రీటీ అంటే నేను ప్రాపర్టీ ఒక 1 లాక్కి అమ్ముడుపోతుంది అనుకుందాం ఫర్ సపోజ్. బ్యాంకులో ఆక్షన్ పెట్టినప్పుడు అందరూ ఎంత పబ్లికేషన్ ఇచ్చినా దాంట్లో ఎవరు వస్తారో తెలియదు, నాకు అనిపిస్తుంది దానికి 2 లక్షలు వస్తుందో లేకపోతే 120,000 వస్తుందో అనిపించింది అనుకోండి,

0: నేనే అతన్ని తీసుకుపోయి కడితే నా రుణం కొంచెం తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఓకే, అదేంటంటే దాంతో అందరూ ఇద్దరు లాభపడతారు అని.
1: అర్థం. సో ఆ ప్రొవిజన్ ఉంది అయితే.
0: ప్రైవేట్ ట్రీటీ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా అది ఒకవేళ అమ్మాలా ఉన్నాడు అంటే అతనే పోయి కడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాలి డబ్బులు,
1: అది బ్యాంక్ వ్యవస్థ నడవడం కోసం వాళ్ళ డబ్బులు కట్టాలి అంతే.
0: డబ్బులు బ్యాంక్కి తనతో కట్టిస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది, తనకి రిజిస్ట్రేషన్ మీరు చేయవచ్చు.
1: బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నాక ఎలాంటి పరిస్థితుల్లో ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవుతుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చాలా చక్కగా వివరించారు మా శ్రోతలకు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన సర్ఫేసీ యాక్ట్ గురించి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం ఇళయరాజా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మనోజనరంజని.
1: ఇప్పుడు వినండి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ప్రకృతి రెడ్డి పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి.

ఉదయ తెరంగిణీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

కారం శ్రీ ద్వారం సత్యనారాయణరావు వయలిన్, శ్రీ పుల్లేటికుర్తి రామారావు మృదంగం. కార్యక్రమంలో ముందుగా శుద్ధ ధన్యాసి రాగంలో దీక్షితార్ కృతి సుబ్రహ్మణ్యేణ్య రక్షితోహం ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి అరుంధతి సర్కార్ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ ద్వారం సత్యనారాయణరావు, వయలిన్ శ్రీ పుల్లేటికుర్తి రామారావు, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మనకు నిరంతర ప్రేరణ శక్తిని పేర్కొన్నారు. జార్ఖండ్లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నడుమ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన ముగ్గురు ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యుల జీతా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. గవర్నర్ రాజీనామాను ఆమోదించారు. జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ఈరోజు విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా రాంచీలో భారీ భద్రతా నిషేధాజ్ఞలు విధించారు. జార్ఖండ్లో బీజేపీ రాష్ట అధ్యక్షుడి గృహ నిర్బంధం చేశారు. రాంచీకి వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. లోక్సభలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. ఇందులో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లులున్నాయి. మరోవైపు రాజ్యసభలో ఈరోజు బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్యాల బిల్లు, పన్నుల ఇతర చట్టాల సవరణ బిల్లు చర్చకొస్తాయి. డిజిటల్ బ్యాంకింగ్కు అనుగుణంగా సాక్ష్యాల చట్టాన్ని మార్చడం, పలు ఆర్థిక చట్టాల సవరణ కోసం ఉద్దేశించిన బిల్లును లోక్సభ ఇప్పటికే ఆమోదించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ రాహుల్ నవీన్ పదవీ కాలాన్ని ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించింది. 1993 బ్యాచ్కి చెందిన ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్ 2027 జూలై 31వ తేదీన పదవీ విరమణ చేయవలసి ఉండగా కేబినెట్ నియామకాల కమిటీ ఈ పొడిగింపునకు ఆమోదం తెలిపింది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు ముస్తబా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ చీఫ్ మొహసిన్ రిజాయ్ను నియమించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీమంజునాథ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట, గీత రచన శ్రీ వేదవ్యాస, సంగీతం హంసలేఖ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఇప్పుడు వినండి, జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఇప్పుడు వినండి, హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి రచన, సంగీతం మిక్కిజే మేయర్.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెళ్లిపీటలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయంలో

నీటిమట్టం నిలకడగా ఉంది. జూరాల జలాశయానికి వరద తగ్గడంతో శ్రీశైలానికి 36,233 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నిన్న సాయంత్రం జలాశయంలో నీటిమట్టం 878.60 అడుగులకు, నీటి నిల్వ 181.05 టీఎంసీలకు చేరింది. మణిపూర్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రతను చాటుతూ 17వ తేదీ వరకు జరిగే ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ప్రతి ఒక్కరూ మొదట భారతీయులుగా గుర్తించుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బీజేపీ నాగాలాండ్ విభాగం నేడు కోహిమాలో ద్విచక్ర వాహన హర్ఘర్ తిరంగా యాత్రను నిర్వహించింది. కోహిమాలోని ఎకోపార్క్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని నాగాలాండ్ ఉన్నత విద్య పర్యాటక శాఖ మంత్రి టెంజన్ ఇమ్నా అలాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా షాంఘైలోని 2 ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2,230 విమానాలు రద్దయ్యాయి. భారత్కు నూతన రవాణా మార్గం కోసం రైలు లైన్ నిర్మించాలని రష్యా యోచిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నులిన్ ప్రతిపాదించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. బొలివియా ప్రజారోగ్య రక్షణకు మద్దతుగా భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను పంపింది. సంఘీభావం, పరస్పర పురోగతి ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇంద్రా చిత్రం కోసం హరిహరన్ శంకర్ మహదేవన్ పాడిన పాట, సిరివెన్నెల రచన సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, చూడాలని ఉంది చిత్రం కోసం కవితా కృష్ణమూర్తి, శంకర్ మహదేవన్ పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్

0: మనోజనరంజని.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సత్యం చిత్రం కోసం చక్రి పాడిన పాట. గీత రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం చక్రి.

ఇప్పుడు వినండి, యువసేన చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ పాడిన సిరివెన్నెల గీతం సంగీతం జెస్సీ గిఫ్ట్.

0: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
0: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పినా మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలు చిత్రసీమ శర్మ పాటలు వింటున్నారు. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, ధనుంజయ్ పాడిన పాట, గీత రచన బాలాజీ, సంగీతం అనూప్ రూబెన్స్.

ఇప్పుడు వినండి మిర్చీ చిత్రం కోసం విజయప్రకాష్ అనిత పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నీకోసం చిత్రం కోసం రాజేష్ కౌసల్య పాడిన సాహితీ రచన సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇప్పుడు వినండి, శంభో శివ శంభో చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. గీత రచన చిన్నిచరణ్, సంగీతం సుందర్ సి బాబు.

ఇప్పుడు వినండి, శక్తి చిత్రం కోసం హేమచంద్ర సైంధవి పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మణిశర్మ.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటునందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సవరణ బిల్లులు ఉన్నాయి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలక దశ నేటితో ముగియనుంది. రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేందుకు నేడే చివరి రోజు కాగా, రాష్ట్రంలో ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు ఇవ్వాలని ఈసీ సూచించారు. హైడ్రాలో డిఆర్ఎఫ్ అసిస్టెంట్ హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో మొదట 2 రోజులే అనుకున్న ఈ ప్రక్రియను అధికారులు ఈ నెల 11 వరకు పొడిగించారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సంస్థాగత యంత్రాంగ బలోపేతం, ప్రక్రియల క్రమబద్ధీకరణ, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం,

వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చైనా తూర్పు తీరంలోని జెజియాంగ్ ప్రావిన్స్ను నిన్న మధ్యాహ్నం డాల్ఫిన్ తుఫాను తాకింది. దీంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా షాంఘైలోని రెండు ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2230 విమానాలు రద్దయ్యాయి. భారత్కు నూతన రవాణా మార్గం కోసం రైల్ లైన్ నిర్మించాలని రష్యా యోచిస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోందని రష్యా ఉప ప్రధాని మరట్ కుస్నోలిన్ ప్రతిపాదించినట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది. బొలీవియా ప్రజారోగ్య రక్షణకు మద్దతుగా భారత్ 8 మెట్రిక్ టన్నుల అత్యవసర ఔషధాలను పంపింది. సంఘీభావం, పరస్పర పురోగతి ద్వారా సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:03. ఇప్పుడు సంస్కృత పాఠం. ఉపాధ్యాయులు డాక్టర్ సంతోష్ కుమార్ జోషి, విద్యార్థిని పి శ్రీనివాస్.

0: శ్రీ గురుభ్యో నమః. నమస్కారాలు గురువుగారు.
1: ఆయుష్మాన్ భవ, ఆగచ్చతు, ఉపవిశతు.
0: ధన్యవాదాలు గురువుగారు.
1: ఈరోజు మనం పంచమ వేదమైన మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాన్ని చదువుకుందాం.
0: అలాగే గురువుగారు.
1: మహాభారతం వ్యాసమహర్షి రచించినటువంటి గొప్ప ఇతిహాస గ్రంథం. ఇది పంచమ వేదంగా ప్రసిద్ధిని పొందింది. అంటే వేదాలలో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా మనకు మహాభారతంలో కనబడతాయి. కాబట్టే ఇది నాలుగు వేదాల తర్వాత 5వ వేదంగా మహాభారతం ప్రసిద్ధిని పొందింది. మానవ జీవితానికి అవసరమైనటువంటి ధర్మ, అర్థ, కామ మోక్షాలను వివరించేటువంటి అపార జ్ఞాన నిధి ఇది. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని మహాభారతం ప్రశంసించబడింది. అంటే దీంట్లో లేనిది ప్రపంచంలో ఏదీ ఉండదు, ప్రపంచంలో లేనటువంటిది ఇక్కడ ఉండదు అని మహాభారతం అనేటువంటిది ఒక జ్ఞాన నిధిగా చెప్పబడింది. ఇలాంటి మహాభారతంలో 18 పర్వాలు, అంటే 18 పర్వాలున్నాయి. దాంట్లో వనపర్వం లేదా అరణ్య పర్వము ఒకటి. అరణ్య పర్వంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు అనేక మంది మహర్షులు, ధర్మజ్ఞులు వారికి అనేక నీతి సూత్రాలను, ధర్మరహస్యాలను బోధిస్తారు. అలాంటి సందర్భంలో బోధించినటువంటి ఒక శ్లోకాన్ని ఈరోజు మనం చదువుకుందాము. ప్రస్తుతం మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకము వనపర్వంలో ఉంది.
0: అలాగే గురుగారు.
1: శ్లోకాన్ని ముందుగా చదువుతాను, విను.
0: అలాగే గురుగారు.
1: సత్యం చ ధర్మం చ పరాక్రమం చ భూతానుకంపాం ప్రియవాదితాం చ ద్విజాతి దేవాతిథి పూజనం

0: త్రిదివస్య సంతః శ్లోకం చెబుతాను, రాసుకోండి.
1: అలాగే గురుగారు.
0: సత్యంచ
1: సత్యం చ
0: ధర్మంచ
1: ధర్మం చ
0: పరా

0: ఆదితాం చ
1: ద్విజాతి
0: ద్విజాతి
1: దేవాతిథి దేవాతిథి
0: దేవాతి
1: పూజనం చ
0: పూజనం చ
1: పంథానమాహుః
0: పంథానమాహుః
1: త్రిదివస్య సంతః.
0: మరొకసారి చెప్పరా గురుగారు?
1: త్రిదివస్య
0: త్రిదివస్య
1: సంతః
0: సంతః.
1: ఒకసారి చదువుతాను చూసుకోండి. సత్యం చ ధర్మం చ పరాక్రమం చ

0: సంతానమాహుస్త్రిదివస్య సంతః. పదవి భాగం చెప్తాను, రాసుకోండి.
1: అలాగే గురువుగారు.
0: సత్యం,
1: సత్యం.
0: చ,
1: చ.
0: ధర్మం,
1: ధర్మం.
0: చ,
1: చ.
0: పరాక్రమం,
1: పరాక్రమం.
0: చ,
1: చ.
0: భూతానాం,
1: భూతానాం.
0: కంపాం,
1: కంపాం.
0: అంటే అనుకంపాం అని అవుతుంది.
1: అలాగే గురువుగారు.
0: ప్రియవాదితాం,
1: ప్రియవాదితాం.
0: చ,
1: చ.
0: ద్విజాతి,
1: ద్విజాతి.
0: దేవ,
1: దేవ.
0: అతిథి,
1: అతిథి.
0: పూజనం,
1: పూజనం.
0: చ,
1: చ.
0: పంథానం,
1: పంథానం.
0: ఆహుహు,
1: ఆహుహు.
0: త్రిదివస్య,
1: త్రిదివస్య.
0: సంతః,
1: సంతః.
0: ప్రతిపదార్థం చెప్తాను, రాసుకోండి.
1: అలాగే గురుగారు.
0: సత్యం చ,
1: సత్యం చ.
0: అంటే నిరంతరం సత్యాన్ని పలకడం,
1: నిరంతరం సత్యాన్ని పలకడం.
0: ధర్మం చ,
1: ధర్మం చ.
0: ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండడం,
1: ఎప్పుడూ ధర్మాన్ని అనుసరిస్తూ
0: ఆచరిస్తూ ఉండడం,
1: ఆచరిస్తూ ఉండడం.
0: పరాక్రమం చ,
1: పరాక్రమం చ.
0: పరాక్రమమును,
1: పరాక్రమమును.
0: భూతానాం అనుకంపాం, భూతానుకంపాం,
1: భూతానుకంపాం.
0: సమస్త ప్రాణుల పట్ల దయను,
1: సమస్త ప్రాణుల పట్ల దయను.
0: ప్రియవాదితాం చ,
1: ప్రియవాదితాం చ.
0: ప్రియమైన మాటలను పలకడాన్ని,
1: ప్రియమైన మాటలను పలకడాన్ని.
0: ద్విజాతి,
1: ద్విజాతి.
0: దేవాతిథి,
1: దేవాతిథి.
0: పూజనంచ,
1: పూజనంచ.
0: బ్రాహ్మణులను,
1: బ్రాహ్మణులను.
0: దేవతలను,
1: దేవతలను.
0: అతిథులను,
1: అతిథులను.
0: పూజించడాన్ని,
1: పూజించడాన్ని.
0: త్రిదివస్య పంథానం,
1: త్రిదివస్య పంథానం.
0: స్వర్గలోకానికి వెళ్ళే మార్గముగా,
1: స్వర్గలోకానికి వెళ్ళే మార్గంగా.
0: సంతః,
1: సంతః.
0: సజ్జనులు,
1: సజ్జనులు.
0: ఆహుహు,
1: ఆహుహు.
0: చెబుతున్నారు,
1: చెబుతున్నారు.
0: ఒకసారి శ్లోకం యొక్క భావాన్ని చెప్తాను.
1: అలాగే గురుగారు.
0: సత్యాన్ని పలకడం అంటే ఎప్పుడూ నిరంతరం సత్యాన్ని మాత్రమే మాట్లాడడం, ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడం, ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉండడం. అలాగే ధర్మరక్షణకై ఎప్పుడూ పరాక్రమిస్తూ ఉండడం, పరాక్రమించడం. సమస్త ప్రాణుల పట్ల దయ కలిగి ఉండడం, ఎప్పుడూ ప్రియమైన మాటలను మాత్రమే మాట్లాడడం. అదేవిధంగా బ్రాహ్మణులను, దేవతలను, అతిథులను గౌరవించి వారిని పూజించడం. ఈ మార్గాలే స్వర్గానికి అంటే ఉన్నతమైన, అంటే ఈ లోకంలో ఉన్నతమైన స్థితికి, స్వర్గానికి కూడా వెళ్ళడానికి సోపానాలుగా, సోపానాలు అని మహాత్ములు చెబుతూ ఉంటారు. అంటే ఏంటి అని అంటే, ఎవరైనా కూడా తన జీవితంలో గొప్పగా జీవించాలి అని అనుకుంటారు, జీవనం అయిన తర్వాత స్వర్గాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి

ఇక్కడ ఏంటి, స్వర్గము ఏ విధంగా వస్తుంది లేదా ఉన్నతమైన జీవనం ఏ విధంగా లభిస్తుంది అంటే మహాత్ములు కొన్ని మార్గాలు నిర్దేశించారు. అవే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. దాంట్లో మొదటిది సత్యాన్ని పలకడం, రెండవది ధర్మాన్ని ఆచరించడం, ఎప్పుడూ కూడా ధర్మరక్షణకై పోరాడుతూ ఉండడం అంటే పరాక్రమాన్ని చూపిస్తూ ఉండడం, సమస్త ప్రాణుల పట్ల, కేవలం మనుషులు అని చెప్పలేదండి ఇక్కడ, అంటే సమస్త ప్రాణులు మనతో పాటు ఈ లోకంలో జీవించేటువంటి ప్రాణుల అన్నిటి యందు కూడా దయను కలిగి ఉండాలి, అలాగే అతిథులను దేవతలను అందరినీ కూడా పూజించడం, ఇవన్నీ కూడా స్వర్గానికి సోపానాలు. ఇవన్నీ ఆచరించడం ద్వారా ఇహ జీవితంలో అంటే ఈ లోకంలో జీవించడం, ఈ లోకంలో ఒక మన యొక్క జీవనంలో గొప్ప స్థితి కలుగుతుంది, తర్వాత మరణించిన తర్వాత కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని మహాత్ములైనటువంటి వారు చెప్పారు. కాబట్టి చాలా

0: జీవితంలో, అంటే ఈ లోకంలో జీవించడం, ఈ లోకంలో ఒక మన యొక్క జీవనంలో గొప్ప స్థితి కలుగుతుంది, తర్వాత మరణించిన తర్వాత కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని మహాత్ములైనటువంటి వారు చెప్పారు. కాబట్టి చాలా గొప్పనైనటువంటి భావం ఈ శ్లోకంలో మనకు బోధపడుతూ ఉంది. ఈ శ్లోకంలో ఉన్న వ్యాకరణాంశాలు చెప్తాను, రాసుకోండి.
1: అలాగే గురువుగారు.
0: భూతానుకంపాం,
1: భూతానుకంపాం,
0: భూతానాం,
1: భూతానాం,
0: అనుకంపాం,
1: అనుకంపాం,
0: భూతానాం అనుకంపాం,
1: భూతానాం అనుకంపాం.
0: ఇది సవర్ణ దీర్ఘ సంధి.
1: సవర్ణ దీర్ఘ సంధి.
0: దేవ అతిథి,
1: దేవ అతిథి,
0: దేవ ప్లస్ అతిథి,
1: దేవ ప్లస్ అతిథి,
0: దేవాతిథితి,
1: దేవాతిథి,
0: దేవాతిథి,
1: దేవాతిథి.
0: ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి.
1: సవర్ణ దీర్ఘ సంధి.
0: పంథానం ఆహుహు,
1: పంథానం ఆహుహు.
0: ఇది అనుస్వార సంధి,
1: అనుస్వార సంధి.
0: అలాగే ఈ శ్లోకంలో ఉన్న సమాసాలు రాసుకోండి.
1: అలాగే గురువుగారు.
0: ద్విజాతి దేవాతిథి పూజనం,
1: ద్విజాతి దేవాతిథి పూజనం.
0: ద్విజానాం,
1: ద్విజానాం,
0: దేవానాం,
1: దేవానాం,
0: అతిథీనాం,
1: అతిథీనాం
0: పూజనం,
1: పూజనం.
0: ఇది షష్ఠీ తత్పురుష సమాసం,
1: షష్ఠీ తత్పురుష సమాసం.
0: తర్వాతటి పదం ప్రియవాదితాం,
1: ప్రియవాదితాం,
0: ప్రియం వదతీతి,
1: ప్రియం వదతీతి,
0: ప్రియవాది,
1: ప్రియవాది.
0: తస్య భావః,
1: తస్య భావః,
0: ప్రియవాదిత,
1: ప్రియవాదిత.
0: ఇది ఉపపద తత్పురుష సమాసం,
1: ఉపపద తత్పురుష సమాసం.
0: త్రిదివస్య,
1: త్రిదివస్య,
0: త్రీణి,
1: త్రీణి,
0: దివాని,
1: దివాని,
0: యస్మిన్,
1: యస్మిన్,
0: త్రిదివం,
1: త్రిదివం.
0: ఇది ఇక్కడ వరకు ద్విగు సమాసం అవుతుంది,
1: ద్విగు సమాసం.
0: తస్య,
1: తస్య,
0: త్రిదివస్య,
1: త్రిదివస్య.
0: ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది,
1: షష్ఠీ తత్పురుష సమాసం.
0: ఈ శ్లోకంలో ధాతువులు, మనకు రెండు ధాతువులు కనబడతాయి. మొదటిది ఆహుహు,
1: ఆహుహు.
0: బ్రూయి వ్యక్తాయాం వాచి అనే ధాతువు. ఇది లట్లకారం, పరస్మైపది, ప్రథమ పురుష బహువచనంలో ఈ శ్లోకంలో ప్రయోగించబడింది, ఆహుహు అని.
1: అలాగే గురువుగారు.
0: అలాగే వదతి అనే ఒక ధాతువు. ఇది వద వ్యక్తాయాం వాచి అనే ధాతువు. వదతి అంటే చెప్పడం అని అర్థం. ఇది లట్లకారం, వదతి, వదతః, వదంతి,
1: వదతి, వదతః, వదంతి.
0: ఇవి ఈ శ్లోకంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు. ఇక ఈ శ్లోకంలో కొన్ని విశేషాంశాలు మనకు కనబడతాయి. ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి విషయాలు చాలా మహోత్తమైనటువంటి విషయాలు. స్వర్గ మార్గం అంటే, స్వర్గము అంటే ఒక లోకం కాదు ఇక్కడ. అంటే చెప్పినటువంటి కవి చెప్పిన ఉద్దేశం ప్రధానంగా ఏంటి అంటే, స్వర్గము అని అంటే పైనే ఉంటుంది, అదొక లోకము, అక్కడికి వెళ్ళడం అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో మనం జీవించి మన యొక్క జీవనంలో మనశ్శాంతి అనేటువంటిది కూడా స్వర్గంగా చెప్పబడుతుంది. అలాగే ఉత్తమ గతి, అలాగే ధర్మబద్ధమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా స్వర్గంగా చెప్పబడతాయి అనేది ఒక విషయంగా గ్రహించాలి. అలాగే అనుకంప అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం మనుషులపైనే కాదు, మనతో పాటు జీవించేటువంటి జంతువులపైన, ఇతర ప్రాణులన్నింటిపైన కూడా ఒక దయను కలిగి ఉండడం, అది చాలా గొప్పనైనటువంటి ఒక విషయం అనుకంప అనేటువంటిది. కాబట్టి అహింస పరమో ధర్మ అని మనకు వేదం చెబుతుంది. మన కోసం ఇతరులను, ఇతర ప్రాణులను వేటిని కూడా చంపకూడదు, హింసించకూడదు అని. ఇక ప్రవర్తన విషయానికి వస్తే, ఏ విధంగా మాట్లాడడం, ఎందుకంటే మాట అనేది చాలా గొప్పనైనటువంటి విషయం జీవనంలో. మాట లేకపోతే మనకు జీవనమే లేదు. కాబట్టి సర్వం వాచి ప్రతిష్ఠితం అని వేదంలో చెప్పబడింది. కాబట్టి ఎలా మాట్లాడాలి అనే విషయం ఇక్కడ మనకు ఈ శ్లోకంలో ప్రస్తావించబడింది, ప్రియవాదిత అని. కాబట్టి సామాజిక సంబంధాలన్నీ కూడా బలంగా ఉండాలి అంటే, కుటుంబ సంబంధాలన్నీ కూడా బలంగా ఉండాలి అని అంటే, ఒక ప్రియవాదనం అంటే చక్కగా, ప్రియంగా, ఎదుటి వ్యక్తికి ఇష్టమయ్యేటువంటి రీతిలో మాట్లాడడం, అది చాలా గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఒక ఉపదేశం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా

0: వీటి ద్వారా ఎప్పుడూ కూడా అంటే సత్యాన్ని, అహింసను, ధర్మాన్ని, పరాక్రమాన్ని, భూతానుకంప మొదలైనటువంటి గుణాలన్నింటినీ కూడా కలిగి ఉండడం అనేది అంటే ఇహ జన్మలో తర్వాత జన్మ తర్వాత కూడా సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప గుణాలు అని మనకు మహాభారతం వనపర్వంలో చెప్పబడింది. కాబట్టి ఈ పాఠం ఈ రోజుకి ముగిద్దాం.
1: ధన్యవాదాలు గురువుగారు.
0: అస్తు, పునర్మిలామః.
2: ఇంతవరకు సంస్కృత పాఠం విన్నారు ఉపాధ్యాయులు డాక్టర్ సంతోష్ కుమార్ జోషి, విద్యార్థిని పి శ్రీనివాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. వియ్యాలవారి కయ్యాలు చిత్రం నుండి చిత్ర, రమణ, శ్రీకృష్ణ పాడిన పాట. రచన బండారు దానయ్య, కవి సంగీతం రమణ గోగుల.

ఇప్పుడు వినండి బిజినెస్ మ్యాన్ చిత్రం నుండి సుచిత్ర తమన్ పాడిన పాట, రచన భాస్కర్ భట్ల, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి ఓ మళ్ళీ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట, రచన బండారు దానయ్య కవి, సంగీతం సునీల్ కశ్యప్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:30. ఇప్పుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జె వంశీధర్ గారిచే సంతూరు వాద్యం వింటారు. తబలా సహకారం పి మురళి, తాన్పుర సహకారం ఠాకూర్ కునాల్ సింగ్.

ఇంతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జె వంశీధర్ గారిచే సంతూరు వాద్యం విన్నారు. తబలా సహకారం పి మురళి, తాన్పుర సహకారం ఠాకూర్ కునాల్ సింగ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమం. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:10 కావస్తుంది. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో అవన్నీ ఏంటో తెలుసుకునే ముందు ఒక చూసేద్దాం అదేంటో. ఉదయం లేవగానే చాలామంది ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, మొబైల్ తీసుకొని నోటిఫికేషన్ చెక్ చేస్తారు. వాట్సాప్లో ఏమైనా మెసేజెస్ వచ్చాయా, ఆఫీస్ మెయిల్ ఏమైనా వచ్చిందా, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా అప్డేట్ అయిందా, ఎవరైనా కాల్ చేశారా, ఇలా ఫోన్ చూసిన తర్వాత మన డే స్టార్ట్ అవుతుంది. నిజానికి ఇది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ కొన్ని గంటలు పనిచేయడం, పని అయిపోయిన తర్వాత ఇంటికి రావడం, ఆఫీస్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వల్ల ఆఫీస్ మనతో పాటు ఇంటికి కూడా వస్తుంది. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఆఫీస్, మెయిల్ ఓపెన్ చేస్తే ఆఫీస్. ఒకవేళ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే అసలు ఆఫీస్ ఎక్కడ మొదలవుతుంది, పర్సనల్ లైఫ్ ఎక్కడ మొదలవుతుంది అనేది కూడా కొన్నిసార్లు మనకే అర్థం కాదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్ చేయకూడదని కాదు, మన కెరియర్ ఇంపార్టెంట్, మన జాబ్ ఇంపార్టెంట్, మనీ సంపాదించడం కూడా ఇంపార్టెంట్. కానీ అదే సమయంలో మన ఫ్యామిలీ, హెల్త్, ఫ్రెండ్స్, హాబీస్, పర్సనల్ టైం కూడా ఇంపార్టెంట్. ఈ రెండింటినీ మేనేజ్ చేయగలడమే సింపుల్గా చెప్పాలంటే లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మనలో చాలామంది ఒక మిస్టేక్ చేస్తాం, ఇంకొంచెం వర్క్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటాం.

కానీ ఆ ఇంకొంచెం వర్క్ ఎప్పుడూ కంప్లీట్ అవ్వదు. ఒక టాస్క్ అయిపోతే ఇంకొక మీటింగ్ ఉంటుంది. ఇలా చూస్తూ ఉంటే డే మొత్తం వర్క్లోనే వెళ్ళిపోతుంది. టెక్నాలజీ వల్ల మనకు వర్క్ చాలా ఈజీ అయిపోయింది, ఇది నిజం. ఒకప్పుడు మీటింగ్ కోసం అందరూ ఒకే ప్లేస్కి రావాల్సి ఉంటుండే. ఇప్పుడు జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి.

ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. టెక్నాలజీ మన వర్క్ టైంని సేవ్ చేసింది, కానీ సేవ్ అయిన టైం మనం రెస్ట్ తీసుకుంటున్నామా అనేది కూడా ఆలోచించాలి. లేక మరింత వర్క్ చేయడానికి ఉపయోగిస్తున్నామా? టెక్నాలజీ ఇచ్చిన ఫ్రీడమ్ మళ్ళీ వర్క్గా మారిపోతుంది. ఫోన్ లేకుండా మనం ఒక్కరోజు కూడా ఉండలేం అనిపించేంతగా అది మన జీవితాల్లోకి వచ్చేసింది. నిజానికి ఫోన్ చాలా యూస్ఫుల్, అండ్ ఎమర్జెన్సీ టైంలో కాల్స్ చేయొచ్చు, అండ్ ఆఫీస్ వర్క్ కూడా చేయొచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా మనం కోర్స్ నేర్చుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఫోన్లో లేదు, మనం యూస్ చేసే దాంట్లో ఉంది. మనకు ఫ్రీ టైం వచ్చినప్పుడు ఫోన్ తీసుకుంటాం, జస్ట్ 5 మినిట్స్ అని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, ఒక రీల్ చూస్తాం, తర్వాత ఇంకో రీల్, తర్వాత ఇంకొక వీడియో, చివరికి 1/2 అవర్ అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనం రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజంగా మైండ్కి రెస్ట్ ఇస్తున్నామా లేదనే చెప్పాలి. ఒక స్క్రీన్ నుంచి ఇంకొక స్క్రీన్కి వెళ్ళడం మాత్రం జరుగుతుంది. అందుకే సమ్టైమ్స్ రీల్ బ్రేక్ కూడా మనకు అవసరం. అందుకే ఫోన్కి కూడా మనం బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఫ్యూచర్లో వర్క్ చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఏఐ కొన్ని రిపిటేటివ్ టాస్క్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. చాలా వరకు ఏఐ యూజ్ అవుతుంది. ఒక పని 2 గంటలు పడుతుంటే ఏఐ ఆ పనిలో మనకి 1 గంటని సేవ్ చేస్తుంది. కానీ ఆ సేవ్డ్ 1 అవర్ని మళ్ళీ ఇంకొక పని కోసం ఉపయోగిస్తే మన వర్క్ లోడ్ తగ్గదు. రోజు వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటే స్ట్రెస్ పెరిగిపోవచ్చు, స్లీప్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ కావచ్చు, ఫ్యామిలీతో క్వాలిటీ టైం తగ్గిపోవచ్చు. అందుకే నా వర్క్ టైం ఎప్పుడు, నా పర్సనల్ టైం ఎప్పుడు అనేది మనకు మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత బిజీగా ఉన్నా హెల్త్ని ఇగ్నోర్ చేయలేం కదా. టెక్నాలజీ ఈజ్ అ టూల్, దాన్ని ఎలా యూజ్ చేయాలో అనేది మనపైనే డిపెండ్ అవుతుంది. ఒక నైఫ్తో వెజిటేబుల్స్ని కట్ చేయొచ్చు, అదే నైఫ్తో డ్యామేజ్ కూడా చేయవచ్చు. కానీ అది మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కూడా టూల్ తప్పేమీ కాదు, మనం యూజ్ చేస్తున్నాం, ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాన్ని నాలెడ్జ్ కోసం యూజ్ చేయవచ్చు, వర్క్ కోసం యూజ్ చేయవచ్చు, కమ్యూనికేషన్ కోసం కూడా యూజ్ చేయవచ్చు. అదే ఫోన్ మన ఎంటైర్ డేని కన్స్యూమ్ చేయకుండా మనమే కంట్రోల్ చేయాలి.

ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మన కెరియర్ మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. కానీ అదే కెరియర్ కోసం వర్క్లోడ్ని పెంచుకొని స్ట్రెస్ తీసుకొని మన హెల్త్ని పాడు చేసుకోలేం కదా. మనీ, సక్సెస్, గ్రోత్ ఎంత అవసరమో అలాగే మన హెల్త్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా అంతే అవసరం. మనకు మనం కేటాయించుకునే టైం కూడా అవసరం. టెక్నాలజీ మన పని త్వరగా పూర్తి చేయడానికి హెల్ప్ చేస్తే, మిగిలిన టైంని జీవితం మనం ఎంజాయ్ చేయడానికి కూడా ఉపయోగించుకోవాలి. అదే కదా మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే. ఎప్పుడైనా టెక్నాలజీ మన చేతిలో ఉండాలి, కానీ మన జీవితం టెక్నాలజీ చేతిలో ఉండకుండా చూసుకోవాలి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపైన ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీస్ చర్య అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్షాల గందరగోళం కారణంగా ప్రేమచంద్రన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఈరోజు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెడుతుంది. వాటిలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు 2026, గనులు ఖనిజాల అభివృద్ది బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, జాతీయ సహకార అభివృద్ది సంస్థ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లు బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించడానికి, డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దాన్ని సవరించడానికి ప్రయత్నిస్తుంది. ద టాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు 2026 కూడా సభ పరిశీలన ఆమోదం కోసం జాబితాలో చేర్చారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సమయంలో జరిగిన పోలీసు చర్య ఆరోపణలతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్ట్రంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల 1 సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుగ్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్ భారతీయ జనతా పార్టీ

0: సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత గల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ హై, లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయీ దేతా హూం, ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ శుభకామనాయే.
0: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చనుతో మాట్లాడుతూ ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా 2-వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్యా పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలోంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17వ రోజున కొనసాగుతున్నాయి. సిబిఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. మహిళల నేతృత్వాన్ని 2 లక్షలకు పైగా సంస్థలతో సహా 12 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 42,000కు పైగా స్టార్టప్లు ఈ జెమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయని గోయల్ తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అట్టడుగు స్థాయి సాధికారత అనేది ప్రభుత్వానికి లక్ష్యమని ఈ సంఖ్యలు నిరూపిస్తున్నాయని గోయల్ పేర్కొన్నారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత

0: వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసర్లు పొంగి పొరులుతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అస్సాంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కా రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో వేల సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. విశేషాలు మరొకసారి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12:40. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: अभी आप सुन रहे थे कार्यक्रम वीर तुम बढ़े चलो। श्रोताओं, इस कार्यक्रम के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब मुझे यानी अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता, जगबंधु
1: और मंजू जी के साथ विमलेश को कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: इंतवरकु एनसीआरटी वारి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ప్రభుత్వం వరుణ యాగం నిర్వహిస్తోంది. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణ యాగం కొనసాగుతోంది. హైదరాబాద్లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది వేడుకలను దానికి అంకితం చేయడం సంతోషకరమన్నారు. తిరంగా యాత్రలు, ర్యాలీలు, కచేరీలు, సామూహిక వందే మాతరం ఆలాపనల ద్వారా దేశభక్తిని చాటాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిలో భాగంగా సూర్యపథ్ తిరంగా అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పౌరులంతా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి ఆ సెల్ఫీలను హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేసిన ఆయన, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ 12 నుంచి 14 వరకు వారి విగ్రహాలను శుద్ది చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీలు, దేశభక్తి ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా యువతతో కలిసి ఆయన తన నివాసంపై జెండా ఎగురవేశారు. దేశ ఐక్యతను చాటేందుకు 14 హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద భారీ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఇందులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
1: 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్ వద్ద చాలా పెద్ద ఎత్తున తిరంగా యాత్ర జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా వికసిత భారత్ కావాలనేటటువంటి ఆలోచనతో అందరం కూడా భారతదేశం ఒక ఐక్యతను ఎత్తుందో మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను.
0: రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాగార్జునసాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణ యాగం చేపట్టింది. యాదగిరిగుట్ట దేవస్థాన వేద

పండితులు, 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల మధ్య తెల్లవారుజామునే ఈ వైదిక క్రతువు ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం నాగార్జునసాగర్ చేరుకోనున్న సీఎం కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేసి యాగ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్రతువు

రాష్ట ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్తాలు సమర్పించారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, శ్రీధర్బాబు, దామోదర, లక్ష్మణ్, వివేక్, అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్, మాజీ స్పీకర్ పోచారం వివిధ ఆలయాల్లో పట్టు వస్తాలు సమర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత రామచందర్రావు పలు ఆలయాలను దర్శించుకోగా ఎమ్మెల్సీ విజయశాంతి బోనం సమర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలసానితో కలిసి లాల్ దర్వాజా, అక్కన్న, మాదన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదివారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో జరిగిన గిరిజన విద్యా వికాస కేంద్రంలో 25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్కు, దమ్మపేట మండలం నాచారంలో 1 కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. చీపురుగూడెంలో 10 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని, కొత్తూరులో 12 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో కష్టాలను ఎదుర్కొని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని, మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న 10 లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఆదాయం వచ్చే వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాలని మంత్రి సీతక్క సూచించారు. స్థానిక వనరులను ఆదాయ వనరులుగా మలుచుకుని ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించుకోవాలని, మహిళా సంఘాల ఐక్యత క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆమె అన్నారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువు నేటితో ముగియనుంది. అర్హులైన ఓటర్లు వెంటనే తమ ఫారాలను బీఎల్ఓలకు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ఫారాలు ఇచ్చిన వారి పేర్లతోనే ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20% పైగా ఫారాలు ఇంకా నమోదు కాలేదు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు హైదరాబాద్ జిల్లాలో 58.58%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.81% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. మిడ్ మాదేర్ నుండి నీటిని పంపింగ్ చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపడం ద్వారా 400,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గం పెంటవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణం పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ విజన్ అని తెలిపారు. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర

0: అధ్యక్షులు రామ్ చందర్ రావు తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షిస్తూ నాగార్జున సాగర్ లో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరుణయాగం కొనసాగుతోంది. హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: వనితాలోకం మహిళల కార్యక్రమంలో దోశేషం కాళి ఈ అంశం గురించి ఆకెళ్ల వెంకటలక్ష్మి గారి కథానిక.
1: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో దోశేషు కాళి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక వింటారు.
2: దోశేషు కాళి ఎప్పుడు కోడి కూసే వేళకల్లా వచ్చేసి కాఫీ కలిపి నిద్రలేపే దుర్గా ఈరోజు తొమ్మిదైనా రాకపోవటం రాధకు ఆశ్చర్యం కలిగించింది. రాధ ఒక ప్రభుత్వోద్యోగిని, భర్త ఇద్దరు పిల్లలు, అత్తమామలు. రాధ ఎంత పనిమంతురాలైన ఆరుగురికి రకరకాల సమయాల్లో రకరకాలుగా అమర్చడం, ఇంకా ఉద్యోగినిగా బాధ్యతలు నిర్వహించటం శక్తికి మించిన పనే అవుతోంది. దానికి తోడు అత్తమామల్లో ఒకరికి షుగరు, ఒకరికి బీపీ, వంటలు కూడా ఒకరికి ఉప్పు కారం లేకుండా లేదా తక్కువగా వేసి, ఒకరికి తీపి తగలని వంటలు, పిల్లలకి లేటెస్ట్ పులావులు బిర్యానీలు, భర్తకు ముద్దకూరలు పులుసు కూరలు, అందరికీ తలో రుచి. భోజనాలకే కాదు పలహారాలు అంతే. పిల్లలకి బ్రెడ్ నూడిల్స్ ఓట్స్ లాంటివి, అత్తమామలకి గోధుమ జొన్న రాగి పిళ్ళతో చేసినవి చేయాలి. భర్తకి ఇవి చూసి టిఫిన్ అంటేనే విరక్తి పుట్టి తిన్నగా అన్నం తినేస్తాలే అంటాడు. అతనికి వడా పూరీ లాంటివి ఇష్టం, కానీ ఇన్ని రకాలు పొద్దున్నే చేయటం కష్టమని అసలు టిఫిన్ వదిలే ఆదివారాలు చేదువులే నాకు ఇష్టమైనవి అంటాడు. ఆదివారం హడావిడి వేరే సంగతి. ఇన్ని విధాలుగా అందరికీ అమర్చి తీరా తను తినబోయేటప్పటికీ ఏది మిగిలితే అది తినడం, లేదా ఒక్కోసారి ఏది మిగలకపోక ఏది తినకపోవటం, మళ్ళీ చేసుకోవడానికి ఓపిక లేక ఉన్నదేదో తిని సరిపెట్టుకోవటం ఇలా జరుగుతుంది. కానీ పని మాత్రం తప్పనిసరిగా చేయాలి కదా, అందువల్ల నీరసం రావటం జరిగేది. ఎప్పుడైనా ఒకసారి చేయలేకపోయినా సాధ్యమైనంత వరకు వాళ్ళ ఆరోగ్యానికి అభిరుచులకి తగ్గట్టుగానే చేస్తుంది. అన్నిటి మధ్య అసలు తన ఇష్టాలు ఏమిటో కూడా మర్చిపోయింది. వాళ్ళకి నచ్చినట్లు చేయకపోతే ఇల్లాలి బాధ్యతలు సరిగా నిర్వహించటం లేదని బాధేస్తుంది. అంతేకాదు ఒకవేళ ఏదైనా తేడా చేస్తే మళ్ళీ చూసుకోవాల్సింది తనేగా, అందుకే జాగ్రత్తగా అన్నీ సమర్థించుకొస్తోంది. ఈ నేపథ్యంలో తన ఇష్టాలు చంపుకోవటమే కాక ఒక్కోసారి తనకి ఏమీ ఉండకపోయినా లేదా చల్లకపోతే వృధా అవుతాయని మిగుళ్ళు తగుళ్ళు తినటం వల్ల సరైన తిండి లేక తనకి కూడా అలసట నీరసం కలుగుతాయి అప్పుడప్పుడు. తద్వారా విసుగు, అందరిపైన చిరాకు రావటం జరుగుతాయి. దానివల్ల ఇంటి పనిలోనే కాదు

ఆఫీసు పనిలోనూ ఒక్కోసారి శ్రద్ధ పట్టలేకపోవటం, తప్పులు వస్తే పైవారితో మందలింపులు, తద్వారా ఇంటా బయట అశాంతి. మళ్ళీ విసుక్కున్నానే పాపం అని బాధ. అందుకే ఇల్లాలిగా ఇది తన బాధ్యత అనుకుని కష్టమైన ఓపిక చేసుకుపోతుంటుంది నిశ్శబ్దంగా అన్ని పనులు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చింది దుర్గ. ఏదైనా పని ఉంటే చేస్తానని చెప్పింది. చిన్న వయసు 25 ఉంటాయేమో, ముగ్గురు పిల్లలు, బీదరికం, నిలకడలేని భర్త ఉద్యోగం, ప్రస్తుతం అదీ లేదు, అందువల్ల తిండికి లేని పరిస్థితి. గౌరవమైన కుటుంబం నుంచి వచ్చానని, ఏ పని అయినా నమ్మకంగా చేస్తానని చెప్పింది. రాధ ఉరుకులు పరుగులు, సరి అయిన విశ్రాంతి లేని ఒత్తిడి గమనిస్తున్న రాధ భర్త అత్తమామలు పెట్టుకోమని ప్రోత్సహించారు. ఎందుకంటే అత్తగారు పెద్దది, పిల్లలు చిన్నవాళ్ళు కావటం, భర్తకు తగిన ఆఫీసు ఒత్తిడి ఉండటం వల్ల వాళ్ళెవరూ ఆమెకి సహాయపడే స్థితిలో లేరు. కానీ చూస్తూ చూస్తూ చేస్తుంటే ఆమె బాధపడకుండా ఉండలేరు. కొత్త మనిషిని పెట్టుకోవడానికి కొంత జంకినా ఇంటిలో వాళ్ళ ప్రోత్సాహం, నచ్చకపోతే అప్పుడే తీసేయచ్చు అనే ఉద్దేశంతో ఒప్పుకుంది రాధ. ముఖ్యంగా 2 నెలల్లో డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉన్నాయి. ఇంటా బయట ఉన్న పని ఒత్తిడికి తను చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతుంది. అందులోనూ అది మామూలు పాసు కాదు, కాంపిటీటివ్ ఎగ్జాము. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఈ లోపల చాలామంది కొత్త వాళ్ళు రావచ్చు, అవకాశాల శాతం తగ్గిపోతుంది. తనకి రాను వయసు పెరిగితే జ్ఞాపక శక్తి, చదువు మీద ఆసక్తి కూడా తగ్గచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న స్థితిలో తను ఎక్కువసేపు చదివే అవకాశం, సమయం ఉండవు. అందుకే దుర్గని పెట్టుకోవడానికి ఒప్పుకుంది. కానీ దుర్గ అన్ని పనులు ఓర్పుగా చక్కగా చేస్తుండటం వల్ల రాధ శ్రమ చాలా వరకు తగ్గింది. రాధ మరో 2 ఇళ్ళు కూడా చూపించింది. మొదలు దీనస్థితిలో కళ్ళల్లో ప్రాణాలతో వచ్చిన దుర్గ అందరి ఇళ్లలో ఇచ్చే కాఫీ, టిఫిను, పలహారాలతో పేరుకు పాత బట్టలైనా అందరూ ఇచ్చిన మంచి శుభ్రమైన బట్టలతో నీట్గా, అందంగా, పుష్టిగా తయారైంది. భర్తకి మళ్ళీ చిన్న ఉద్యోగము దొరికింది. జీతం డబ్బులతో పిల్లల చదువు, ఇల్లు చూసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండసాగింది దుర్గ. కొన్నాళ్ళు బాగానే నడిచింది. కానీ ఈ మధ్యలో దుర్గలో ఏర్పడిన అనిశ్చిత నాగాల వల్ల రాధకు మొదలయ్యాయి మళ్ళీ కష్టాలు. అమ్మ అన్న పిలుపు వినబడి తల తిప్పి చూసింది రాధ. దుర్గ నిలబడి ఉంది. ఇన్స్పెక్షన్ ఉన్న ఈరోజే సుమారుగా పని అంతా అయ్యాక రావటం రాధ కోపం తెప్పించింది. ఏమి దుర్గా, 4 ఇళ్ళు దొరికేసరికి పాత ఇంటి మోజు పోయిందా? ఇప్పుడు ఆ పనికి రావటం, రానని పోనీ ముందుగానూ చెప్పవు, ఇలా అయితే పని మానిపించేస్తాను అంది కోపంగా. దుర్గ ఏడుపు మొదలెట్టింది. సరే సరే, ఊరికే అన్నాళ్ళే, మానిపించనులే, ఏడవకు అంది గాబరాగా. మీరు అన్నారని కాదమ్మా అంది బెక్కుతూ. మరి చూడమ్మా ఎలా కొట్టాడో బెల్ట్తో అంటూ వీపు మీద కప్పుకున్న కొంగు తీసి చూపించింది. తెల్లని వీపుపై ఎర్రని చారలు ఒళ్ళు జలదరించింది. ఎందుకు అంది ఆశ్చర్యంగా. డబ్బు కోసం అమ్మా, పిల్లల చదువులు, ఇంటి ఖర్చు అంతా నేనే చూస్తున్నాను. ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? తన జీతమంతా సొంతానికి, తాగుడికే ఖర్చు చేస్తాడు. ఇంకా నాది కూడా ఇవ్వమంటాడు. ఇస్తే ఇల్లు ఎలా గడుస్తుంది, పిల్లలకి చదువు ఎలా? ఇదివరకు ఎప్పుడైనా పండగలకో పబ్బాలకో తాగేవాడు. ఇప్పుడు రోజు అస్తమానం అదే పని. తన జీతం ఇవ్వకపోగా ఇవ్వమని గొడవ. రెండూ తనకే ఇస్తే ఇల్లెలా గడుస్తుంది అన్నానని కోపంతో కొట్టాడు. ఈ మధ్య రోజు ఇదే వర్షమ్మా అంది కళ్ళ నేలతో. తను పెట్టకపోగా నీది లాక్కుంటే ఎలా, పైనుంచి కొట్టడం కూడానా? సరే పోయి రెస్ట్ తీసుకో, ఈరోజుకి పని చేసేసుకున్నాలే అంది బ్యాగ్ భుజాన వేసుకుంటూ. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అమ్మ సందేహంగా పిలిచింది. ఏమిటి అంది. కొన్ని డబ్బులు ఇయ్యమ్మా, వాడి మొహాన కొడతాను, రాత్రి నుంచి అలిగి అన్నం తెలియలేదు అంది సిగ్గుపడుతూ. ఆశ్చర్యపోయిన రాధ ఏదో అనబోయి ఊరుకుంది. భార్యాభర్తల బంధం అంతేగా, కొట్లాటలు, అద్దం మీద ఆవగింజలాంటివి అన్నారు. మౌనంగా కొన్ని డబ్బులు తీసి ఇచ్చింది. కానీ ఆఫీసులోనూ దుర్గ గురించిన ఆలోచనలే. పాపం చిన్నపిల్ల, 2 పిల్లలు, ఇంటి కోసం ఇంత కష్టపడుతోంది. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు అవమానం అనుకోకుండా పిల్లలని ఆకలికి మార్చలేక

అతనికి వచ్చిన పనిచేసి ఇల్లు గడిపింది. ఉపాధి పోయి సంపాదన లేక కృంగిపోయిన భర్తకి ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఏం లాభం? అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. కొంచెం డబ్బు వెసులుబాటు కనిపించగానే వ్యసనాలు నేర్చుకున్నాడు. పెళ్ళాం పిల్లలని హింసిస్తున్నాడు. ఇదివరకైతే బాధ్యత తన మీదే ఉండేది కాబట్టి, భార్య దగ్గర డబ్బులు ఉండేవి కాదు కాబట్టి బాధ్యతగా కష్టపడి సంపాదించేవాడు. ఆ డబ్బు ఇంటికే సరిపోకపోతే ఇంకా వ్యసనాలకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని కుదురుగా ఉండేవాడు అనుకుంటా. ఇప్పుడు ఆ సమస్య లేదుగా అనుకుంటాడేమో. పూర్వం పిల్లలకి హోంవర్క్లో సాయం చేసేవాడు, చదివించేవాడు. ఇప్పుడు అదేమీ లేదు. పిల్లలని బాగా కసురుతుండటంతో పిల్లలు కూడా దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారట. ఒక విధముగా ఆడవాళ్ళ పూర్వమే నయమేమో అనిపిస్తుంది. ఆడది ఇల్లు చూసుకుంటే మగవాడు ఇల్లు గడపడానికి చూసేవాడు. ఇప్పుడు ఆడది యంత్రములా అవుతుండే మగవాడు వ్యసనాల పుట్టు అవుతున్నాడు. అలా అని అందరూ కాదు, కొందరు. మరి ఇంకా కొంతమంది అనుమానాలతో, వారి వారి భయాలతో తాము సతమతమవుతూ ఇంటిలో వారిని బాధిస్తున్నారు, తాము బాధపడుతున్నారు. అప్పుల పాలై, వ్యసనాల పాలై, కొన్ని చోట్ల అనుమానాలతో హత్యలు, ఆత్మహత్యలకు కూడా గురి అవుతున్నారు, అకాల మరణాల పాలు అవుతున్నారు. అలా అని అందరూ కాదు, కొందరు అనుకోండి. దీనికి పరిష్కారం లేదా అనుకుంది రాధ. ఇన్స్పెక్షన్ అయిపోయింది. రాధ ఇంటికి బయలుదేరింది. వెళ్ళేటప్పటికి రాధ ఉంది, వేడి కాఫీ ఇచ్చింది. ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఏంటి మళ్ళీ వచ్చావు అంది. తనిఖీ ఉందన్నావు కదమ్మా, పని ఎక్కువ ఉంటుంది, ఆలస్యంగా వస్తావు అని వచ్చానంది. ఇంట్లో సగం పని చక్కబెట్టేసింది. దుర్గలో ఉన్న ఈ మంచితనమే దుర్గ మీద అభిమానానికి కారణం. అది మళ్ళీ పొంగిపొర్లింది. మొన్నాడు దుర్గమ్మగుడు రాజు లేచేసరికి దుర్గ తాపీగా తలదూకుంటూ కనిపించింది. ఇంకా పనికి వెళ్ళలేదా అడిగాడు. రోజు ఈ సమయానికి పిల్లలని బడికి పంపేసి తనకి అన్నీ అమర్చేసి తాను వెళ్ళిపోయే హడావిల్లో ఉండేది. లేదు, ఇంకా వెళ్ళక్కర్లేదు కూడా అంది. ఏమి అన్నాడు భయంగా ఆత్రంగా. అస్తమాన నాగాలు పెడుతున్నానని, అప్పులు అడుగుతున్నానని ఇద్దరు తీసేశారు, ఒకరికి బదిలీ అయింది అంది. వేరేవి చూసుకోలే బావా అన్నాడు చికాగ్గా. ఎందుకు చూసుకోను? చూసుకోపోతే గడుస్తుందా? చూస్తున్నాను. కానీ దొరకాలిగా, కర్రీ పాయింట్స్ వచ్చాక వేళ్ళు పెట్టి వంట వాళ్లను, వందలిచ్చి పనివాళ్లను పెట్టుకునేవాళ్ళు తగ్గిపోయారు. అంతంత జీతాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకుని వస్తారా రారా, ఎప్పుడొస్తారు అనే ఎదురుచూపుల బదులు బియ్యం వేసుకొని కర్రీ పాయింట్స్ నుంచి కూరలు తెచ్చుకుంటే డబ్బు ఆదాయం, పని తగ్గుతుంది అనుకుంటున్నారు ఈ మధ్య అందరూ. వాటికి నాగాలు, అప్పులు, అడ్వాన్సులు కూడా ఉండవు, చవక కూడా, అన్నీ లాభాలే. మళ్ళీ ఎప్పుడు పని దొరుకుతుందో ఏమో, దొరుకుతుందో లేదో. ఈ నెల జీతం కూడా అయిపోయింది, మళ్ళీ నెల పరీక్ష ఫీజులు కట్టాలి కూడా అంది దిగాలుగా దుర్గ. రాజు కూడా దిగులు పడ్డాడు. కొంతకాలంగా రికామీగా ఉండటం అలవాటు అయిపోయింది. తినటం, తాగటం, పడుకోవటం, స్నేహితులతో షికార్లు. పాపం దుర్గ ఊపిరి ఆడకుండా ఇంట బయట పనులు చేస్తుంటే తను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే రేపటి నుంచి మీ అందరికీ పిండాకుడు నేనే చూడాలన్నమాట అన్నాడు కోపంగా. అవును, కానీ నేనేమి చేయను అంది. రాము ఎక్కడో పని ఉంది అన్నాడు, వెళ్ళొస్తాను అంటూ చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు. 2 గంటలకు తిరిగి వచ్చాడు. ఏమైంది అంది మంచినీళ్ళు ఇస్తూ. చేతిలో సంచి తీసుకుంది, అందులో కొంచెం కూరలు ఉన్నాయి, దొరికింది. కొద్ది రోజులు కూలి పని, మెల్లగా మరొకటి మంచిది చూసుకోవాలి. రేపటి నుంచి వెళ్ళాలి. ఈరోజు ఒక చిన్న పని దొరికితే చేసి వచ్చా, అందులోంచి కూరలు తెచ్చా, ఇగో మిగిలిన డబ్బులు అన్నాడు కొద్దిపాటి చిల్లర చేతిలో పోస్తూ. దుర్గ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అది చూసిన రాజు, ఏదో ఒకటి దొరుకుతుందిలే, దిగులు పడ్డకు అన్నాడు మెల్లిగా భుజం మీద తడుతూ. టీ తెస్తా అంటూ వంటింటిలోకి వెళ్ళింది. కళ్ళల్లో ఆనందం బయట కనిపించకుండా జాగ్రత్త పడుతూ, ఎన్నాళ్ళు అయింది రాజు ఇంటికొచ్చి డబ్బులు ఇచ్చి ప్రేమగా మాట్లాడి. రాజుని చూస్తే రాధ చిట్కా ఫలిస్తుందని అనిపిస్తోంది. రాధ మాటలు గుర్తుకొచ్చాయి.
కాలం బట్టి, పరిస్థితులు బట్టి వ్యక్తులు, శాస్త్రాలు, ధర్మాలు మారాలి అంది. రాధ వంటి వారు ఏదైనా సమస్య

0: వస్తే తమ ఇంటిని సరిదిద్దుకోవటమే కాదు ఇతరులకి సాయం చేస్తారు. చాదస్తంగా పాత ఆచారాలు అలవాట్లు నమ్మకాలు పట్టుకు వేలాడకుండా పరిస్థితులకి కాలానికి అనుగుణంగా వెడతారు వెళ్ళాలి అంటారు. ఆ రోజు తన పరిస్థితికి చాలా బాధపడింది రాధ. ఈ రోజుల్లో పూర్వంలాగా ఆడవారు భర్త ఏమన్నా ఏమి చేస్తున్నా నోరు విప్పకుండా తప్పు చేస్తున్నా తందానా అంటే లాభం లేదంది, అవసరమైతే శిక్షించాలి అంది. అందుకే ఒక చిట్కా చెప్పింది, కొన్ని రోజులు పనికి రావద్దు అంది. బాధ్యత మీద పడితే అతను మారి పూర్వంలా మంచిగా తయారవుతాడేమో చూడమంది. నీ పని ఎక్కడికి పోదని అతనిలా మంచి మార్పు వస్తే వచ్చాక మళ్ళీ వచ్చి చేరమని అంది. రాకపోతే అప్పటి పరిస్థితి అప్పుడు ఆలోచిద్దాము అంది. భార్య అంటే కేవలం మంచిలోనే కాక చెడులోనూ బాధ్యత తీసుకోవాలని చెప్పింది. అవసరమైతే తగిన శిక్ష కూడా ఇవ్వాలంది. అప్పుడే సంసారమే కాక ఆరోగ్యము సంగము కూడా బాగుపడుతుంది అంది. తప్పు మార్గాలు పట్టి ఆరోగ్యం పాడు చేసుకోరంది, అందుకే పనిపోయిందని చెప్పమంది. తనని మానిపిస్తామకి ఎంత కష్టమో తెలుసు, అయినా ఇతరుల బాగు కోసం సిద్ధపడింది. కలియుగంలో భార్య నీలా ఉంటే కష్టం అంది, ఎలా ఉండాలో చెప్పింది. రాజును గమనిస్తే రాధ చెప్పిన చిట్కా ఫలించేలాగే సరిగానే అనిపించింది. అర్ధాంగి అంటే పూర్వము చెప్పిన కార్యదాసి కర్ణేశ మంత్రి మొదలైన వాక్యాలకు తోడుగా మరో వాక్యం కలపాలని అంది. అదే దోషేషు కాలి అంటే రోజులను బట్టి భర్త దోషం చేస్తే దోషుడైతే భార్య సమర్థించకుండా ఏడుస్తూ కూర్చోకుండా కాలికలా మారి సరిదిద్దాలి అని అర్థం.
1: మీరింతవరకు దోషేషు కాళి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సౌమ్య శ్రీవాణి గారు పాడిన లలిత గీతాలు.

ఇంతవరకు వనితా లోకం మహిళల కార్యక్రమంలో దోశేషం కాళి ఈ అంశం గురించి ఆకెళ్ల వెంకటలక్ష్మి గారి కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడొక సినీ గీతం విందో. అందాల రాముడు చిత్రం నుండి చిత్ర పాడిన పాట, రచన ES మూర్తి.

0: आणि श्रुतीहू या अभंगाबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम समाप्त होत आहे. पुन्हा भेट आहेच याच आठवड्यात बुधवारी निशिगंध मराठी कार्यक्रमात दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत मेघनाचा नमस्कार.
1: ఇంతవరకు నిషిగన్ మరాఠీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, హర్ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది వేడుకలను దానికి అంకితం చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలనే ఆకాంక్షతో ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద వరుణ యాగం చేపట్టింది. యాదగిరిగుట్ట దేవస్థాన వేద పండితులు 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల మధ్య తెల్లవారుజామునే ఈ వైదిక క్రతువును ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ యాగంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువు నేటితో ముగుస్తుంది. అర్హులైన ఓటర్లు వెంటనే తమ ఫారాలను బీఎల్ఓలకు అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ఫారాలిచ్చిన వారి పేర్లతోనే ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదలవుతుంది. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సునుద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలియజేశారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి జార్ఖండ్ శాసనసభ వైపు విద్యార్థులు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల ఆందోళన నేటికి 17వ రోజుకు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలను కలుసుకున్నారు. ఈ సమావేశంలో పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. ఈరోజు తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:03. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5:00 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు దాటి 7 సెకండ్లు. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నాగార్జున సాగర్లో నిర్వహించిన వరుణయాగం కొద్దిసేపటి క్రితం ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో 11 హోమగుండాల్లో వరుణయాగం నిర్వహిస్తున్నారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు సమృద్దిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం చేపట్టారు. తెలంగాణలో 421,767 మంది నమోదిత మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేయనున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణం,

లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి గురైతే 5 లక్షల రూపాయల వరకు బీమా రక్షణ లభిస్తుందని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలోని ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా భారతదేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, తెలంగాణలో స్వచ్ఛ ఇంధన రంగ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల నాన్ ఫ్యాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమాల స్వరూపాన్ని తమ పార్టీ తెలియజేయబోతోందన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు గాయమైతే ఏ ఆసుపత్రిలో చేర్పించారో అదే ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని విగతజీవిగా చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కోరారు. హర్ఘర్ తిరంగాలో భాగంగా యువతతో కలిసి ఆయన తన నివాసంపై జెండాను ఎగురవేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం సత్యవర్మ నాటకం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం వారు.

0: ఆ పట్టణమైన కళింగ నగరము, ఆ కళింగ నగరం పరిపాలన చేసే మహారాజు అయిన సత్యవర్మ మహారాజు నా భర్త. నా పేరు సత్యావతి, నాకు ఏకాకుమారుడు సత్యశీలుడు. మా పట్టణము కళింగ నగరము.
1: అదియా.

0: వేడుకుంటారు. నా పట్టణవాసమైన కాళింగ నగరము, నా సఖీమణి పేరు సత్యావతి, నా కుమారుడి పేరైన సత్యశీల మహారాజు. మా పట్టణము కాళింగ నగరము.
1: స్వామి మహారాజా, మరి నన్ను ఎందుకు పిలవనంపారు?
0: ఇక్కడికి ఎందుకు పిలవనంపారంటే, ఇక్కడ దానగంగను కట్టుకొని ప్రథమ ప్రారంభం చేసి దానగంగను కట్టుకొని దానము దానమని పంచిపెట్టాలి మన కాళింగ నగరం నుంచి.

0: మనము దాన గంగలు పట్టుకొని దానం చేయాలి.
1: కాళింగ నగరములో వ్రత ప్రారంభం చేసినాక దాన కంకణము కట్టుకొని రాజ్య పరిపాలన చేయమంటున్నావా? ధర

0: పరమేశ్వర పేరట వ్రత సంకల్పనము చేయమని అంటున్నారు.
1: అవునవును.
0: అంతేనా? ఇగో పార్వతి పరమేశ్వరులు అల్ల ఉచ్చిల పసుపు కుంకుమలతోటి పాలకాయలతోటి ఆ వ్రత సంకల్పం చేద్దాము, ఆ వ్రతములో నువ్వు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా చేస్తాం.
1: అదే ప్రారంభం చేద్దాం.
0: ప్రారంభం చేద్దామా?

0: పాలకాయలు టెంకాయలు అగరబత్తీలు
1: అన్ని తెచ్చాము,
0: కుంకుమ అలంకరించి తెచ్చావా?
1: అన్ని తెచ్చాము, వ్రత సంకల్పము కూడా అయిపోయింది స్వామి. మరి ఆ దాన కంకణము మీరు కట్టుకొని రాజ్య పరిపాలన చేయాలి, కానీ నాకు దాన కంకణము కట్టి రాజ్య పరిపాలన చేస్తానంటున్నావు, అది కారణము?
0: అట్టంటున్నావా, నేను రాజకచేరిని కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాను, అడిగిన దానము లేదనుకుంటా నీకు దాన కంకణము కడతాను, వచ్చిన పేదవాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ చక్రవర్తులు కానీ రాజులు కానీ వచ్చి అడిగిన దానము లేదనుకుంటా నీకు ఇవ్వాలి.
1: మీరు అన్న విధంగానే చేస్తాము.
0: ఆ కడుతున్నాను దాన కంకణం, నేను కడుతున్నాను. రణబేరి వేయించు ప్రధాని, రణబేరి వేయించు, రణబేరి వేయించు ప్రధాని. దానకంకణం కాళింగా నగరంలో సత్యవర్మ మహారాజు దానకంకణము సత్యావతి కర్తుడు అడిగిన దానము లేదనుకుంటా ఇస్తున్నాడని రణబేరి వేయించు.
1: సరే,
0: నేను ఖచ్చితంగా కూర్చున్నాను, నువ్వు ఇక్కడ కూర్చోని అడిగిన దానము లేదనుకుంటా బీదలు సాధులు గరీబులు చక్రవర్తులు రాజులు ఎవరు వచ్చినా అడిగిన దానము లేదు.

0: ఏంటన్నారండి చెప్పండి.
1: మా నామమైనా ఆయన పేరైనా శంకరుడు, నా పేరు పార్వతి, ఎండికొండ నివాస వాసులము కాబట్టి ఇక్కడ నుంచి ఈ కలియుగమే వస్తున్నాం మేము.
0: భూలోకానికి వస్తున్నారా? మరి ఎక్కడికి వస్తున్నారమ్మా?

0: అది పట్టణవాసమైనా కైలాస నగరం.
1: అవును.
0: నీ పేరు శంకరుడు.
1: నా సఖీమణి పుణ్యభక్తులు హరిశ్చంద్రుడు, బల్లాలరాజు, పూర్వల చక్రవర్తి, పుణ్యాంగద మహారాజు, నల చక్రవర్తి మహారాజు, వీళ్ళందరూ ధర్మకగ్రం కట్టుకొని అన్నదానము, గోదానము, విరణ్య దానము, తెంపుత పుష్పరాకములు వజ్రోడమ్ము, గోమేది కమ్ములు, 12 అగ్రహారాలు కట్టారా, ఇచ్చారట. ఇప్పుడు కూడా ధర్మకగ్రం కట్టుకున్నాడట సత్యవర్మరాజు, అక్కడికి వెళ్ళాలని వస్తున్నాడు.
0: ఓహో, కాళింగ నగరంలోనైనా సత్యవర్మ మహారాజు సత్యావతికి ధర్మకంకణం కట్టాడు, అడిగిన దానము లేదని కూడా ఇస్తున్నారు సత్యావతి, అక్కడ పోయి చూడాలనిపోతున్నారా? సరే సరే, మీ చిత్తం.

0: రేవతి, నా భర్త పేరు శంకరుడు, మేము ఉండేది ఎండి కొండలు.
1: ఓహో, నీ పేరు పార్వతి, భర్త పేరు శంకరుడు, మీరు ఉండేది ఎండి కొండ.
0: ఎండి కొండ నివాసులము మేము.
1: ఓహో, అదియా. మరి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు తల్లి?
0: చెప్తా వినిగా.
1: చెప్తారా
0: స్వామి?
1: స్వామి,
0: సత్య పరులు ఎవరు, అపసత్య పరులు ఎవరు చెప్పండి.
2: చెప్తాను సఖి.
0: చెప్పండి.
2: భూలోకంలో ఆ కాళింగా నగరంలో ఉన్న మహానుభావు సత్యపర్వరాజు, సత్యావతి, సత్యశీలుడు, వాళ్ళు పుణ్య భక్తులట, వాళ్ళను చూడాలని పోతున్నారు.
0: వాళ్ళ సత్యం తప్పియాలని నాతోటి పందెము కడుతున్నావా? స్వామి, నాతోటి పందెము కాదు. ఆ సత్యవతి సత్యం తప్పియాలంటే నీ నుంచి కాదు, నా నుంచి కాదు.
2: నా నుంచి అవుతుంది, నా నుంచి అవుతుంది.
0: నీ నుంచి అవుతుందా?
2: అవును.
1: అమ్మా, మరి ఎట్లా మీ ఈ భక్తులు ఎవరెవరు, ఈయన భక్తులు ఎవరెవరు, సత్యాంతులు ఎవరు, పుణ్యాంతులు ఎవరు, నీ ఇంతమంది ఉన్నారు, ఈయనకి ఎంతమంది ఉన్నారు?
0: అర్థమైందా? తప్పకుండా చెప్తా విను.
1: చెప్పు చెప్పు.

కళింగ నగరం పరిపాలించే మహారాజైన ఆ సత్యవర్ణ మహారాజు భార్య సత్యావతి. ఆ సత్యావతి మించిన వాళ్ళు నేను కాదు కదా, ఈ భూలోకములు ఎవ్వరు కూడా లేరు.

0: పెట్టని అరే ఆ బంగారమా, బంగారం ఇత్తడైతుందా, ఇత్తడి బంగారం అవుతుందా? సత్యవర్మ రాజు సత్యశీలుడు పుణ్యభక్తులు అని నువ్వు అంటున్నావు, సత్యం తప్పిస్తానని అంటున్నావు.
1: అట్లంటున్నావా? నువ్వు సత్యం తప్పిస్తానంటున్నావు కదా, ఆ సత్యము నువ్వు తప్పియలేవు. అసోటి సత్యావతిని సత్యము నువ్వు తప్పియలేవు.

0: సరే మీ చిత్తం ఇక రాణి చూపిస్తాను
1: స్వామి. స్వామి మహారాజా శంకర మహారాజా ఒకవేళ సత్యం తప్పియకపోతే?
2: బోల్లా శంకరుడు అనే పేరు పెట్టుకుంటాడు.
1: ఓహో బోల్లా శంకరుడు అని పేరు పెట్టుకుంటారా? సరే నువ్వు ఎట్ట సత్యం తప్పిస్తావో నేను చూస్తాను.
2: ఇప్పుడు నా కుమార్తెను రొమ్మున మట్టి తీసి నా యొక్క కుమార్తెను పూజిస్తున్నాను. ఇప్పుడు నా శివలీల మాధ్యమంతో నా కుమార్తెను చేస్తున్నాను. ఓం శుక్లం వరధరం విష్ణుం చ

0: ఉన్నాను, నాతో అని పాటుగా నువ్వు రా. అక్కడ సత్యవరపరాజు, సత్యావతి, సత్యశీలుడు వాళ్ళందరూ ఉన్నారట, చూసి వస్తాము రాణి.
1: అట్లా

0: కుమార్తె.
1: అయితే ఇప్పుడైనా కానీ నువ్వు 9 మంత్రములు చదివి రొమ్మల భక్తి చేసి ఓం రీ పరేశ్వరని నన్ను మాయ కళ్యాణి గాయించావు, నా పేరు నవమారిక అని పేరు పెట్టావు, నమ్మ మంత్రంతో జన్మించడం అని.
0: అవును.
1: అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము?
0: ఖాళీగా అలగరం వెళ్దామమ్మా.
1: నడవండి ఇక.

0: రూపంతో మనం వెళ్ళిపోతే బాగుంటుంది, తొందర పాటగా కపట బ్రాహ్మణ వేషం అంటే నువ్వు బ్రాహ్మణి వేషం కట్టు,
1: రుద్రాక్షమాల
0: వేసుకోండి, తొందర పాటగా
1: నారచీరలు
0: నేను కట్టుకుంటాను, ఆ తొందర పాటగా వెళ్ళి అక్కడ ఊళ్ళు వరంబులు కోరుకుందాము. తప్పనిసరిగా సత్యవతి.

0: మనము తొందరపాటుగా వెళ్ళిపోదామా?
1: అవును,
0: తొందరగా
1: వెళ్ళాలమ్మా.
0: అదే ఇదే కాలం కదా,
1: ఇదేనా? అక్కడికి వెళ్ళి ఆ యొక్క సత్యావతిని ధర్మ కంకణం కట్టుకొని ఉండాలి.
0: ఓ నానా,
1: వరములు కోరుదాం.
0: ముందే కంకణంబు.

0: ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? మీరిద్దరు వచ్చేపడుతున్నారు. మీరు ఎక్కడా? మీ పేరేంది? మీ పట్టణం ఎక్కడా? మీరు ఉండే నివాసస్థలం ఎక్కడ తల్లి?
1: కైలాసనమ్మ దగ్గర కుంతలారావుపురి పట్టణం.
0: ఓహో, కైలాసమ్మ నగరం దగ్గర కుంతలారావుపురి పట్టణమా?
1: అప్పుడు నా పేరేమో నవం భట్లు, మా నాయన పేరు శివం భట్లు. మాకు మూడు వరపులు కావాలని.
2: సత్యావతి, మేము కోరిన ముందేది కంకణం కట్టుకున్నావు, ముందేది కంకణం కట్టుకున్నావు, అన్నదానం లేదనుకుంటూ ఇస్తున్నావు. మేము మూడు వరములు కోరుతున్నాము.
0: ఏమేమి వరము
2: చెప్పమంటారా?
0: ఏమేమి వరము చెప్పండి, నేను ఇస్తాను.

0: ఇంతవరకు మీరు చింది యక్షగానం సత్యవర్మన నాటకం మొదటి భాగం వినిపించారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల

0: కొనుగోలు అమ్మకాలు, లూస్ పాలు తేనె నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా నీకు నేను నాకు నువ్వు చిత్రంలో రాజేష్ చిత్రం ఆలపించిన పెద్దడమూర్తి గీతం. సంగీతం ఆర్పి పట్నాయక్.

మీరు వింటున్నారు చిత్రసీమ సినీ గీతాలు. ఇప్పుడు భారతీయుడు చిత్రంలో కేజే యేసుదాస్ పాడిన భువనచంద్ర గీతం విందాం. సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశు విజ్ఞానం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. లాభాల బాటలో పొట్టేళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మా గారు పాల్గొంటారు. రైతులు అడిగే సందేహాలకు చక్కటి సమాధానాలు కూడా అందిస్తారు అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య గారు.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు

సారీ సారీ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారంలో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. లాభాల బాటలో పొట్టెల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మా గారు పాల్గొంటారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. 7:45 వికసిత్ భారత్, కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు

0: శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టరు చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. 8:15 టుడేను పార్లమెంట్, 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాలపై సమీక్ష ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపటి ప్రసారాల్లో 6:10 భావన, ప్రకృతి సందేశం అంశం గురించి డాక్టర్ సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం. 6:15 భక్తరంజని కార్యక్రమంలో కాకుటూరి పద్మావతి విరచిత విష్ణుస్తుతి వింటారు. 6:35 పొలం పనులు, 7:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ అందిస్తారు ఆర్ హరికృష్ణ గారు. 7:15 ఉదయ తరంగిణిలో ప్రపంచ ఉక్కు దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, ఆరోగ్యకరమైన జీవితం, సిస్టమెటిక్ నిర్ధారణ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కె సందీప్ గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సెమ్మంగుడి రాధాకృష్ణ శ్రీనివాస్ అయ్యర్ గారిచే గాత్రం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారిచే వయలిన్ వాద్యం. 11:30 సుగం సంగీత్ వింటారు. 12:40 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో మహిళల కార్యక్రమంలో క్యాన్సర్ రాకుండా వేయించుకునే వ్యాక్సిన్ గురించి కృపా బజాజ్ గారితో పరిచయం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం, సత్యవర్మ నాటకం రెండవ భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:40 వికసిత్ భారత్. 8:03 లలిత సంగీత కార్యక్రమం. 8:15 టుడే ఇన్ పార్లమెంటు, 9:15 స్పాట్లైట్, 10:00 హరికథ గానం. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ये आकाशवाणी हैदराबाद है. अब आप फखरुद्दीन के साथ इलाकाई खबरें सुन रहे हैं. पेश है सुर्खियां. रियासत में मुनासिब बारिश होने, कृष्णा और गोदावरी नदियां लबरेज होने और किसानों की खुशहाली की तमन्ना के साथ हुकूमत ने आज नागार्जुना सागर में महावरुणा यज्ञ मुनक्किद किया. रियासत में 4,00,000 से जायद माहिगीरों के लिए हादिसाती बीमा स्कीम नाफिज की जा रही है. रियासती वजीर वाकिटी श्रीहरी का बयान. बीजेपी अवाम मुखालिफ पॉलिसियों जैसे हेल्ट, हाइड्रा और क्यूर के खिलाफ दानिश्वरों के साथ मिलकर जद्दोजहद करेगी. बीजेपी रियासती सदर रामचंद्र राव का बयान. और हैदराबाद महकमे मौसमियात ने बताया कि रियासत में आइंदा 5 दिनों के दौरान बाज मुकामात पर हल्की से औसत बारिश होने का इम्कान है. और अब पेश है खबरों की तफसील. रियासती हुकूमत की जानिब से आज नागार्जुना सागर के विजय विहार इहाते में महावरुणा यज्ञम का एहतमाम किया गया. तेलंगाना में मुनासिब बारिशें होने, कृष्णा और गोदावरी नदियां लबरेज होने, आबी जखायर और तालाब भरने और किसानों की खुशहाली की तमन्ना के साथ 108 वेद पंडितों और पुजारियों ने यज्ञम किया. दोपहर में मुनक्किदा पूर्णाहुति प्रोग्राम में वज़ीर-आला रेवंत रेड्डी ने अपनी अहलिया के हमरा शिरकत की. रियासती वजीर आपाशी उत्तम कुमार रेड्डी, इनकी अहलिया और कोदार की रुकन असम्बली पद्मावती ने भी यज्ञम में शिरकत की. यादगिरी गुट्टा श्री लक्ष्मी नरसिम्हा स्वामी मंदिर के वेद पंडितों और पुजारियों ने यज्ञम के रसूमात अंजाम दिए. वजीर उत्तम कुमार रेड्डी ने कहा कि भगवान के आशीर्वाद से किसानों की आंखों से तशवीश दूर हो और इनके दिलों में उम्मीद की नई किरण पैदा हो, यही इस यज्ञ का बुनियादी अज्म है. तेलंगाना में 4,21,767 माहगीरों के लिए माली साल 2026-27 के दौरान ग्रुप हादसाती बीमा स्कीम नाफिज की जा रही है। वजीर वाकिटी श्रीहरी ने बताया कि यह स्कीम 1 जून 2026 से नाफिजुल अमल हो चुकी है। उन्होंने बताया कि हादसाती मौत या मुस्तकिल मुकम्मल माजूरी की सूरत में 5 लाख

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు తెలిపారు. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నాగార్జునసాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో ఈరోజు మహావరుణ యాగం ఘనంగా జరిగింది. తెలంగాణలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కి జలాశయాలు చెరువులు నిండాలని

0: రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు యాగాన్ని నిర్వహించారు. చతుర్వేద పారాయణంతో ప్రారంభమైన యాగంలో అగ్ని ప్రతిష్టాపన చేసి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కూడా యాగంలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ క్రతువులు నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్పై రాజ్యసభలో బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతిపాదిత జాతీయ విద్యుత్ విధానం 2026పై చర్చ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, డేటా సెంటర్లు, పట్టణ మౌలిక వసతుల అభివృద్దికి అనుగుణంగా ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్కు అనుసంధానం చేయడంపై ప్రశ్నించారు. వికేంద్రీకృత సౌర విద్యుత్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్ డిస్టిబ్యూషన్ వ్యవస్థల విస్తరణతో పాటు డిస్కామ్ల ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను అడిగారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమాధానమిస్తూ, దేశవ్యాప్తంగా చౌకైన, నాణ్యమైన, విశ్వసనీయమైన 24 గంటల విద్యుత్తు సరఫరా, పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణలో 421,767 మంది మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 600 కోట్ల రూపాయలతో 180 రెవెన్యూ కార్యాలయాలను నిర్మించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎల్కతుర్తి మండలంలో 3,25,00,000 రూపాయలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసినా మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క ములుగులో పైలాన్, సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం పెండింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ,
1: మేడారంలో కూడా జాతరకు ముందు మనం అడావుడిగా పనులు చేయడం జరిగింది. ఆ మిగతా పెండింగ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. నూతనంగా మనం కట్టుకుంటున్నటువంటి ఈ కలెక్టరేట్ సముదాయాన్ని కూడా ఆవిష్కరిస్తారు. తర్వాత కలెక్టరేట్ ముందు ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తెలంగాణలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని బీజేపీ రాష్ట కార్యనిర్వాహక కన్వీనర్ డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తదితరులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యమాల స్వరూపాన్ని తమ పార్టీ తెలియజేయబోతోందన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ, హెల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అధికారులపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇటీవల దేశ రాజధానిలో జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఎంపీలకు, పార్టీ అధ్యకుడు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంబేద్కర్ స్టేడియం, తారా డిగ్రీ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా పంపిణీ చేసే నూతన కార్యక్రమాన్ని

0: సీఎం సంగారెడ్డి నుంచే ప్రారంభించనున్నారు. హర్ఘర్ తిరంగాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు అన్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈరోజు నుండి ఈ నెల 15వ తారీఖు వరకు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు.
1: హర్ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా మా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. మీరు కూడా మీ ఇళ్లలో తప్పకుండా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
0: ఈ నెల 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జనగామ ఏరియా ఆసుపత్రి డాక్టర్ సాయి రాహుల్ అవయవ దాన విశిష్టతను వివరించారు.
2: పోయిన సంవత్సరం 20,000 ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి. ఇంకా చాలా మంది రోగులకి అవయవాలు అవసరం ఉంది. ఇప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది ప్రతి అవయవానికి. సాంకేతికంగా శస్త్రచికిత్స పరంగా మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నప్పటికీ అవయవాలు లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు

0: ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి. ఇంకా చాలామంది రోగులకి అవయవాలు అవసరం ఉంది. ఇప్పుడు 3 నుంచి 5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది ప్రతి అవయవానికి. సాంకేతికంగా శస్త్రచికిత్స పరంగా మౌలిక సదుపాయాలు అన్ని ఉన్నప్పటికీ అవయవాలు లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
1: రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో తేలికపాటి వర్షం లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మిర్చి కాంపౌండ్లని తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మానేరు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రభుత్వం నాగార్జునసాగర్లో మహావరుణ యాగం నిర్వహించింది. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు మత్స్యకారులకు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హిల్ట్, హైడ్రా, క్యూర్ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ త్వరలో ఉద్యమాలు చేయబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: సంపద్యతే యేన సర్వస్య దేశభక్తస్య హృదయం అత్యంతం ప్రమోదితమస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారతస్య సంకల్పం పూర్త్యై అస్మిన్ అభియానే జన సహభాగితాయై ఆహ్వానం అకరోత్. కేంద్రీయ గృహమంత్రిణా అమిత షాహేన దేశవాసినః ధ్వజయాత్రా మాధ్యమేన వందే మాతరం గానేన చ ఇతం రాష్ట్రీయ మహోత్సవం సంవర్ధయితుం ఆగ్రహో విహితః. సహైవ అసౌ స్వగృహేషు రాష్ట్రధ్వజం ఉత్తోల్య హరఘర తిరంగా .com జాలపుటే సెల్ఫీ ఇది ఆత్మచిత్రం ప్రేషయితుమపి ఆహూతవాన్. చీనదేశే డాల్ఫిన్ చక్రవాతస్య సంపాతనానంతరం షంఘాయ్ నగరం సమేత్య పూర్వచీనక్షేత్రాత్ 10 లక్షలోప్యధికాః జనాః సురక్షితస్థానేషు ప్రాపితాః. అనేన చక్రవాతేన సంపూర్ణే క్షేత్రే భీషణవృష్టిః అజాయత, యేన యాతాయాత సౌవిధ్యం అబాధత. అత్రావధేయం యత్ అద్య షంఘాయ్ నగరే ప్రాయః 1000+ విమానసేవాః నిరస్తాః. ఏతదతిరిచ్య షాంగ్డాంగ్, హెనాన్, హుబై, అన్హుయ్, జింగాంగ్సు, జేజియాంగ్ ప్రాంతేషు అతీవ తీవ్రవృష్టేః పూర్వసూచనా చ ప్రఖ్యాపితా. షంఘాయ్ నగరే అపి అతి తీవ్రవృష్టేః సంభావనా వర్తతే. ప్రశాసనేన జనాః బాహ్యగతివిధీన్ పరిహర్తుం నిర్దిష్టాః. చీన ప్రశాసనేన పూర్వమేవ ఏతదర్థం రక్తవర్ణీయా సంచేతనా చ ఉద్ఘోషితా ఆసీత్. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు అర్థశాస్త్రం నుండి యూజీ మొదటి సంవత్సరం మరియు పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం అర్థశాస్త్ర నిర్వచనాలు, మార్గాలు, దృక్పథాలు అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ కె కృష్ణారెడ్డి వివరిస్తారు.
4: సామాజిక శాస్త్రాలన్నింటిలోకి అర్థశాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అర్థశాస్త్రం వ్యాపార వ్యవహారాలను అధ్యయనం చేయడం వల్ల అర్థశాస్త్ర ప్రదజాలం వ్యాపార చర్యలతో ముడిపడి ఉంటుంది. వ్యాపార రంగానికి సంబంధించిన డిమాండ్, సరఫరా, ధర, శ్రమ, ద్రవ్యం, ఆదాయం, మూలధనం అనే పదాలు అర్థశాస్త్రంలో ప్రత్యక్షమవుతాయి. అర్థశాస్త్రం అనే పదం ఎకో నామస్ అనే రెండు గ్రీకు పదాల నుండి జన్మించింది. పురాతన గ్రీకులో కుటుంబ నిర్వహణ అనేది అర్థశాస్త్రం యొక్క ధ్యేయం. అప్పటి నుండి అర్థశాస్త్రంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. అర్థశాస్త్ర పరిణామాన్ని ఒక పెద్ద కథగా చెప్పుకోవచ్చు. ఆధునిక అర్థశాస్త్రం జన్మించి 235 సంవత్సరాలకు పైగా అయ్యింది. గత శతాబ్దం నుండి అర్థశాస్త్రంలో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు జరిగాయి. అర్థశాస్త్రంలో కుటుంబీకులను సాధారణంగా వినియోగదారులుగాను, ఉత్పత్తిదారులను వ్యాపారస్తులుగా పరిగణించడం జరుగుతుంది. అర్థశాస్త్రానికి వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చిన నిర్వచనాలను కొన్నింటిని తెలుసుకుందాం. ముందుగా ఆడమ్ స్మిత్ నిర్వచనం. అర్థశాస్త్ర మూలపురుషుడిగా ప్రఖ్యాతికి చెందిన సాంప్రదాయ ఆర్థికవేత్త 1776లో దేశాల సంపద స్వభావం, కారణాలను గురించిన పరిశీలన అనే గ్రంథం ప్రచురించాడు. ఈ గ్రంథంలో అర్థశాస్త్రాన్ని సంపదకు సంబంధించిన శాస్త్రమని నిర్వచించాడు. కానీ ఈ నిర్వచనంను కేవలం సంపదకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, సంపదే సర్వస్వం అనే అభిప్రాయం కల్పించడం వల్ల తీవ్ర విమర్శలకు గురి అయింది. ఈ విధంగా నిర్వచించడం వల్ల ఎవరి కోసమైతే సంపద ఉంటుందో అటువంటి మానవునికి తగినంత ప్రాధాన్యతనిచ్చి చర్చించడం జరగలేదు. కార్లైల్, రస్కిన్ లాంటి ఆర్థికవేత్తలు సంపద నిర్వచనాన్ని సంపద అనే దేవతను పూజించడం అనడమే కాక నీచ భావనను ప్రేరేపించే శాస్త్రమని పేర్కొన్నారు. అందువల్లనే దీన్ని నిరాశాపూరిత శాస్త్రమని అన్నారు. రెండవది ఆల్ఫ్రెడ్ మార్షల్ నిర్వచనం. మార్షల్ తన నిర్వచనంలో

సంపద కంటే సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు. సంపదే మానవ లక్ష్యం కాదు, తన లక్ష్య సాధనకు ఉపకరించే సాధనం మాత్రమేనని ప్రకటించాడు. మానవ సంక్షేమమే సాధించాల్సిన లక్ష్యమని భావించాడు. సామాన్య జీవితంలో మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం. మానవ సంక్షేమం సాధించడానికి, దాన్ని సంపాదించడానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకునే ప్రయత్నంలో వైయక్తిక సామాజిక ప్రవర్తనా తీరును అర్థశాస్త్రం పరిశీలిస్తుందని మార్షల్ పేర్కొన్నాడు. అంతేకాకుండా అర్థశాస్త్రం అంటే మానవుని దైనందిన జీవితాన్ని అధ్యయనం చేసే శాస్త్రమని అన్నాడు. కానీ మార్షల్ ఇచ్చిన ఈ నిర్వచనం కూడా విమర్శకు లోనైంది. లైనల్ రాబిన్స్ అనే ఆర్థికవేత్త మార్షల్ ఇచ్చిన సంక్షేమ నిర్వచనాన్ని విమర్శిస్తూ, అది కేవలం భౌతిక సంక్షేమాన్ని గురించి మాత్రమే పరిశీలిస్తుందని, అభౌతిక సంక్షేమాన్ని గురించి అసలు పట్టించుకోదని అన్నాడు. అంతేకాకుండా మార్షల్ నిర్వచనం ఊహించినట్లు భౌతిక అభౌతిక సంక్షేమాలను విడదీసి చూపడం అసాధ్యమని పేర్కొన్నాడు. మూడవది లయనల్ రాబిన్స్ నిర్వచనం. అర్థశాస్త్రానికి ఇతరులు ఇచ్చిన నిర్వచనాలను త్రోసిపుచ్చి వాటికి ప్రత్యామ్నాయంగా తన సొంత నిర్వచనం ఇచ్చాడు. 1932లో రాబిన్స్ అర్థశాస్త్ర స్వభావం, ప్రాముఖ్యం అనే వ్యాసం ప్రచురించాడు. ఇది పూర్వపు నిర్వచనాలను త్రోసిపుచ్చి కొత్త పుంతలో సాగి అర్థశాస్త్ర నిర్వచనాన్ని పూర్తిగా మార్చివేసింది. మానవుని కోరికలకు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం అని రాబిన్స్ పేర్కొన్నాడు. ఈ నిర్వచనంలో లక్ష్యాలు, కొరతగా ఉన్న వనరులు మరియు వాటిని వేరువేరుగా ఉపయోగించుకునే వీలు అనే మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు ఉన్నాయి. రాబిన్స్ ఇచ్చిన ఈ నిర్వచనం ఆర్థిక వృద్ధిని గురించి ప్రస్తావించక, చలనశీలమైన ఆర్థిక వ్యవస్థ విషయంలో ఒక స్తబ్దత దృష్టితోనే పరిశీలిస్తుందనే విమర్శ ఉంది. మరో ముఖ్యమైన నిర్వచనం శ్యాముల్సన్ నిర్వచనం. శ్యాముల్సన్ దృష్టిలో ప్రజలు, సమాజం ఉపయోగించి కానీ ఉపయోగించకుండా కానీ ప్రత్యామ్నాయ ప్రయోజనాలుండి కొరతగా ఉండే ఉత్పాదక వనరులను వివిధ రకాలైన వస్తువుల ఉత్పత్తికి వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ వివిధ వర్గాల మధ్య వినియోగానికి, పంపిణీ చేయడానికి ఏ విధంగా ఉపయోగించడం జరుగుతుందో అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం. చలనశీలమైన సమాజంలో ఎదురయ్యే ఎంపిక సమస్యను గురించి ప్రస్తావన శ్యాముల్సన్ నిర్వచనంలో ఉంది. దీనివల్ల అర్థశాస్త్ర పరిధి విస్తృతమైంది. ఉత్పాదక వనరులను సంఘటితపరిచి, వ్యవస్థీకరించి ఆర్థిక వృద్ధి నిరాటంకంగా సాగడానికి చేసే ప్రత్యామ్నాయాల అధ్యయనమే అర్థశాస్త్రమనేది ఇంకొక వివరణ. ఆర్థిక వృద్ధి నిరాటంకంగా సాగడానికి సమాజంలో సమానత్వం ఉండాలి అనే అంశాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇంతవరకు చెప్పుకున్న నిర్వచనాలే కాకుండా అర్థశాస్త్రానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఒక శాస్త్రానికి ఇతర శాస్త్రాలకు హద్దులను నిర్దిష్టంగా ఏర్పరచడం సాధ్యం కాదు. ఒక శాస్త్రాన్ని ఏవో కొన్ని విషయాల్లో కుదించి చెప్పడం కంటే ఆ శాస్త్రాన్ని విపులంగా చర్చించడం ఉత్తమంగా ఉంటుంది. ఈ పాఠ్యాంశంలో భాగంగా మనం అర్థశాస్త్రం సామాన్యీకరణను, పరికల్పనను, సిద్ధాంతాలను రూపొందించుకోవడానికి ఉన్న మార్గాలను, దృక్పథాలను గురించి తెలుసుకుందాం. ఏ శాస్త్రీయ సిద్ధాంతమైనా తన పరిధిలోని చలాంకాల మధ్య గల సంబంధాన్ని ప్రతిపాదిస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే కార్యాకరణ సంబంధాన్ని రూపొందించి విశదీకరిస్తుంది. అర్థశాస్త్రంలో ధరలు, ఉత్పత్తి, పరిమాణం, సరఫరా, ద్రవ్య సరఫరా, జాతీయ ఆదాయం, వేతనాలు, లాభాలు, మూలధనం మొదలైన చలాంకాలను తరచుగా వింటుంటాం. ప్రతి సిద్ధాంతం కొన్ని ప్రమేయాల ఆధారంగా రూపొందించి విశ్లేషణను సులభతరం చేసేందుకు ప్రతిపాదిస్తారు. ప్రతిపాదించిన ప్రమేయాల ఆధారంగా తర్కవాదన ద్వారా కొన్ని సామాన్యీకరణాలను రూపొందిస్తారు. అలాంటి సామాన్యీకరణాలనే పరికల్పనలు అని అంటారు. వీటిని పరీక్షించి స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వీటిని పరీక్షించే విధానం ఆయా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. నియంత్రిత ప్రయోగాల పద్ధతి అర్థశాస్త్రంలోనే కాక ఇతర సామాజిక శాస్త్రాలలో కూడా ఆచరణ సాధ్యం కాదు. సాంఖ్యక లేదా విశ్లేషణాత్మక మార్గాల ద్వారా జరిగే పరిశీలననే వీటికి శరణ్యం. కొన్ని సందర్భాలలో పరికల్పనలు అవాస్తవాలు కావచ్చు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, పరికల్పన

ప్రశ్నలకు, పరిశీలించిన వాస్తవాలకు పొంతన లేకపోవడం. రెండవది, ప్రమేయాల ప్రతిపాదనలో పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అయితే కాలపరీక్షకు నిలబడితే ఆమోదయోగ్యమైన పరికల్పన సిద్ధాంతం అవుతుంది. స్థూలంగా సిద్ధాంతం అనేది చలాంకాల మధ్య గల సంబంధాన్ని తెలపడమే కాక వివరణ కూడా ఇస్తుంది. ఆర్థిక సిద్ధాంతీకరణకు దృక్పథాలు, పద్ధతులు మరియు మార్గాలు అనేకంగా ఉన్నాయి. అవి నిగమన ఆగమన పద్ధతులు, పాక్షిక సమతౌల్య సమగ్ర సమతౌల్య మార్గాలు, నిచ్చెల చలన దృక్పథాలు, ప్రతిపాదాత్మక నిర్దేశాత్మక మార్గాలు. ముందుగా నిగమన ఆగమన పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ పద్ధతుల ద్వారా సామాన్యీకరణలను రూపొందించడం ఈనాటిది కాదు. స్వతసిద్ధంగా వాస్తవమైనవి కానీ పరిశీలించడం ద్వారా వాస్తవమని తేలిన కొన్ని ప్రమేయాల ఆధారంగా తర్కించి కొన్ని సామాన్యీకరణాలను రూపొందించడాన్ని ఆగమన పద్ధతి అంటారు. సమాచార సాంకేతిక విజ్ఞానాభివృద్ధి వల్ల ఆధునిక అర్థశాస్త్రంలో ఆగమన పద్ధతిని విస్తృతంగా వాడడం జరుగుతోంది. ఈ పద్ధతి ద్వారా ఆర్థిక సామాన్యీకరణలను రూపొందించడంలో మూడు దశలు ఉన్నాయి. అవి ప్రయోగాలు చేయడం, పరిశీలన చేయడం మరియు సాంఖ్యక మార్గం అనుసరించడం. ఆర్థిక సమస్య విశ్లేషణలో ఉండే రెండో పద్ధతిని నిగమన పద్ధతి అంటారు. దీన్నే అనుభవిక లేదా చారిత్రక పద్ధతి అని కూడా అంటారు. చారిత్రక వాదానికి చెందిన ఆర్థికవేత్తలు దీన్ని ప్రోత్సహించడమే కాక విస్తృతంగా ఉపయోగించారు. అర్థశాస్త్రంలోని వాస్తవ సమస్యలకు ఇది ఒక ఆచరణాత్మక పద్ధతి. ఇది సిద్ధాంతానికి ఆచరణకు మధ్య గల అంతరాన్ని తగ్గిస్తుంది. ఈ పద్ధతిలో పరిశీలన అనేది ప్రత్యేక లేదా నిర్దిష్ట విషయం గురించి సామాన్య విషయాలకు మార్చడం జరుగుతుంది. ఈ పద్ధతిలో ప్రయోగాలు చేయడం మరియు గణాంక పద్ధతిని ఉపయోగించడం అనే రెండు రూపాలున్నాయి. ఆగమన నిగమన పద్ధతులలో సుగుణాలు మరియు లోపాలు కూడా ఉన్నాయి. ఈ రెండు పద్ధతులను సంఘటితపరిచి ఉపయోగించాలనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. నిగమన ఆగమన పద్ధతులు పరస్పర పూరకాలే కానీ పరస్పరం పోటీ పడేవి కావు. నడవడానికి కుడికాలు ఎడమకాలు ఎంత అవసరమో శాస్త్రీయ ఆలోచనలకు పై రెండు పద్ధతులు కూడా అంతే అవసరమని మార్షల్ భావించాడు. అర్థశాస్త్రంలో సమతౌల్య భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. సమతౌల్యంను రెండు రకాలుగా వివరిస్తారు. మొదటిది పాక్షిక సమతౌల్య విశ్లేషణ. ఆర్థిక విశ్లేషణలో సంబంధిత విషయాల మధ్య కారణత్వాన్ని ప్రతిపాదించి సిద్ధాంతాలను రూపొందించడం, నమూనాలను రూపొందించడం జరుగుతుంది. అన్ని ఆర్థిక చలాంకాలను ఒకేసారి విశ్లేషణ చేయడం కష్టం కాబట్టి పరిమిత అంశాలను ఎంపిక చేసి తక్కిన వాటి నుండి వేరు చేస్తారు. అందువల్లే దీన్ని పాక్షిక విశ్లేషణ అంటారు. ఎంపిక చేసిన చలాంకాల మధ్య కార్యాకరణ సంబంధాన్ని నెలకొల్పి వాటి సమతౌల్య విలువలను ఈ పద్ధతి ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి దీన్ని పాక్షిక సమతౌల్య విశ్లేషణ అని అంటారు. సూక్ష్మ అర్థశాస్త్రం చాలా వరకు ఈ మార్గాన్ని అవలంబిస్తుంది. రెండవది సమగ్ర సమతౌల్య విశ్లేషణ. ఈ విశ్లేషణలో ఏదైనా ఒక వస్తువు ధరను ఏకాంతంలో నిర్ణయించడం జరగదు. ఇతర అనుబంధ వస్తువులు, ఉత్పత్తి కారకాల ధరలను బట్టి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ అన్ని వస్తువులు, ఉత్పత్తి కారకాల ధరలు పరస్పరం ఆధారపడి ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయనేది ప్రమేయం. ఇక్కడ వస్తువుల ధరలు పరస్పరం ప్రభావితమవడమే కాక ఏకకాలంలో నిర్ణయింపబడతాయి. అందువల్ల

0: దీన్ని బట్టి ఒకదాన్ని నిర్వచిస్తే మరొకదాన్ని నిర్వచించినట్లే. నిత్యల అర్థశాస్త్రం ఒకే కాలానికి సంబంధించిన ఆర్థిక చలాంకాల మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తుంది. విభిన్న కాలాలకు సంబంధించిన ఆర్థిక చలాంకాల మధ్య ఉన్న సంబంధాలను చలన అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. నిత్యల పద్ధతిలో చలనం ఉంటుందే కానీ ఆర్థిక విషయాల్లో మార్పు ఉండదు. కానీ చలన స్థితిలో మౌలిక అంశాలే మారుతూ ఉంటాయి. అర్థశాస్త్రానికి ఈ రెండు రకాల విశ్లేషణ పద్ధతుల అవసరం ఉంది. చలన విశ్లేషణ పద్ధతి ద్వారా మాత్రమే పరిష్కరించే వీలున్న కొన్ని ఆర్థిక సమస్యలున్నట్లే కొన్ని సమస్యలను నిత్యల విశ్లేషణ పద్ధతి ద్వారా పరిష్కరించడం సాధ్యమవుతుంది. ఆధునిక కాలంలో అర్థశాస్త్రం యొక్క పరిధి, ప్రాముఖ్యం పెరిగాయి. అర్థశాస్త్ర అధ్యయనంలో ఉండే మార్గాలు, పద్ధతులు మరియు దృక్పథాల గురించి తెలుసుకున్నారు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని, అర్థశాస్త్ర అధ్యయనంలో వీటి పాత్ర ప్రముఖమైనదని తెలుసుకున్నారు.
1: ఇంతవరకు మీరు అర్థశాస్త్ర నిర్వచనాలు, మార్గాలు, దృక్పథాలు అనే పాఠం అర్థశాస్త్రం నుండి యూజీ మొదటి సంవత్సరం మరియు పీజీ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం డాక్టర్ కె. కృష్ణారెడ్డి వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:45. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం నువ్వు నేను, గానం ఎస్పి చరణ్, ఉషా బృందం, గీతరచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్.

జిల్లాలో ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది, కందికి ఎక్కువగా ఆకురాల్చుగుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది 1 అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలము 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAP వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మిథాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్వి జాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంటకోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసీ

2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే, కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం మేజర్ చంద్రకాంత్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits

0: authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
1: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డిఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు, చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్, ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. విస్తృత ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్లో E20 ఇంధనం సురక్షితమైందని స్పష్టమైందన్నారు. పాత వాహనాల పనితీరుపై E20 ఇంధనం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ది దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ @2047, జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందే మాతరం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడు విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం 15 ఢిల్లీ మెట్రో 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకొస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంతవరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జలసంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు, సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్దంగా ఉన్నారని హామీ ఇస్తూ, వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
2: ఛాత్ర ఆందోళన పూరా డీటెయిల్ మే చర్చ ఢిల్లీ మే और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सके.

0: करते हैं। मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे।
1: న్యూఢిల్లీలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
2: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है। अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है।
1: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంతవరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో లాభాల బాటలో పొటెళ్ల పెంపకం, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మ గారు పాల్గొంటారు. మరి రైతులు అడిగే సమస్యలకు, సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు అందిస్తారు. మరి ఈ కార్యక్రమం అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్యా గారు.
4: శ్రోతలకు నమస్కారం. రైతు సోదరులు, లాభాల బాటలో పొట్టేళ్ల పెంపకం, ఈ అంశం గురించి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మ గారు స్టూడియోస్లో ఉన్నారు. రైతు సోదరులు వారి యొక్క సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0403240852 ఈ నెంబర్లకు ఫోన్ చేసి రైతు సోదరులు సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. నమస్కారం మేడం.
5: నమస్కారం అండి.
4: పొట్టేలు పిల్లలు అంటే ఏమిటి మరియు వాటి ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేయండి మేడం.
5: పొట్టేలు అనగానే మనకు గొర్రెలు కానీ మేకలు కానీ వాటికి సంతానోత్పత్తి కలిగినప్పుడు ఆడవాటిని మరి మగవాటిని విభజిస్తాం. మరి ఈ మగపిల్లలను మనము ముఖ్యంగా పొట్టేళ్ళు అంటాము. ఈ పొట్టేళ్ళు అనగానే మనకు ముఖ్యంగా వచ్చేసి ర్యామ్ ల్యామ్స్ అని అంటాము. వాటికి గల ప్రాముఖ్యత ఏమిటంటే, మరి బ్రాయిలర్ కోళ్ళు మనము కోళ్ళ జాతులలో ఎలా ఉంటుందో అలానే ఈ పొట్టేళ్ళు కూడా తక్కువ సమయంలో అధిక మాంసోత్పత్తికి కారణమవుతాయి.

కాబట్టి ఈ పొట్టేళ్ళు అంటే గొర్రెలకు కానీ మేకలకు కానీ జీవాలకి పుట్టిన మగ సంతానోత్పత్తిని మనము పొట్టేళ్ళు అంటాము. ఈ కేవలము 4 నుంచి 5 నెలలలో మనకు ఎక్కువగా మాంసోత్పత్తికి కారణమవుతాయి. కాబట్టి వీటిని మనము కొద్దిపాటి శాస్త్రీయ పరిజ్ఞానంతో మనము జీవాల పెంపకం కానీ చేసినట్లయితే మరి పోషణ కూడా చూసుకుని మనం లాభదాయకంగా పెంచుకోవచ్చు. ఇటువంటి పొట్టేలు పిల్లల పెంపకము మనము చేపట్టినట్లయితే ఈ కాలంలో నిరుద్యోగ యువతకి కూడా ఒక వ్యాపార సరళిగా చేసుకున్నట్లయితే అధిక లాభాలు గడించవచ్చు. మరి అలానే ఈ పొట్టేళ్ళు కానీ జీవాలు కానీ తక్కువ పోషణతో మరి గట్ల వెంబడి కానీ లేదంటే ఏదైనా అడవులలో కానీ ఎక్కి దూరాలు కూడా నడిచి తక్కువ శక్తి ఉన్న పోషకాలు ఉన్న గడ్డిని విలువైన

0: ఉంటుంది. తద్వారా మరి గ్రామీణ యువత కూడా ఎంతగానో లాభాలు పొందవచ్చు.
1: మీరు చెప్పినట్లు పొట్టేలు పిల్లల ఎంపికను ఎలా చేసుకుంటే బాగుంటుంది మేడం? ఇప్పుడు ప్రధానంగా పిల్లల ఎంపిక అనే దాంట్లో మనం చూస్తే చాలా రకాల జాతులు ఉంటాయి, కొన్ని సన్నగా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అంటే ఏ రకమైన పొట్టేలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అంటారు?
0: ముఖ్యంగా మనకు పొట్టేలు పిల్లలు అనగానే కొంతమంది సంతల్లో వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. సంతల్లో ముఖ్యంగా ఏంటంటే మనకు బక్క చిక్కిపోయినా లేదంటే అనారోగ్యంగా ఉన్న ఈ ఇటువంటి మేకల జాతులు కానీ మరి గొర్రె జాతులను కానీ అమ్ముతూ ఉంటారు. కాబట్టి మరి సంతల్లో కాకుండా మందల దగ్గరికి, కేవలం రైతుల దగ్గరికి లేదంటే మందల దగ్గరికి వెళ్ళి మనం కొనుగోలు చేసినట్లయితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలానే ఈ పొట్టేలు కొనుగోలు చేసినప్పుడు కూడా మరి ఎంతో ముఖ్య పాత్ర వహించవలసి ఉంటుంది. మరి ఈ ఇటువంటి పొట్టేళ్ళు మన రాష్ట్రంలో అనుకూలంగా వాతావరణంలో పెరిగే విధంగా ఉండాలి. మనము హైబ్రిడ్ కానీ లేదంటే ఎగ్జోటిక్ బ్రీడ్స్, వేరే దేశీయ జాతులు కానీ అలాంటివి తీసుకొచ్చి అనుకూలించని వాతావరణంలో ఇక్కడ పెట్టి మరి తద్వారా పోషణ కూడా ఎక్కువగా ఉండటం వలన మనము వెయిట్ గెయిన్, ఎక్కువ శరీర బరువును తూగించడము మనము వీలు పడదు. అందుకని మనము ఈ రాష్ట్రంలో అనువైన, తెలుగు రాష్ట్రాల్లో అనువైన జాతులను ఎంపిక చేసుకోవాలి. మరి అటువంటి జాతుల్లో ముఖ్యంగా గొర్రెల్లో అయితే నెల్లూరు బ్రౌన్ కానీ, నెల్లూరు జోడిపి ఇటువంటి జాతులు అనువైనవిగా చెప్పవచ్చు. మరి తెలంగాణకి చెందిన డ్యూయల్ పర్పస్ అంటాము, ఊలు ప్లస్ అలానే మటన్ పర్పస్ రెండూ కలిగిన డెక్కని జాతి కూడా ఉంది. అలానే మరి మేకల్లో అయితే మహబూబ్నగర్ లోకల్ గోటు కానీ, ఉస్మానాబాద్ గోటు కానీ మనము ఈ పొట్టేళ్ల పెంపకం వాటికి అనువైన జాతులుగా చెప్పుకోవచ్చు. అలానే ఎటువంటి పొట్టేళ్ళు మనము ముఖ్యంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ముందుగా ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలానే నేరుగా సంతల దగ్గర కాకుండా మందల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కసారి ఒక నాలుగైదు కానీ ఐదారు కానీ అలా తెచ్చుకొని కొన్ని కొన్నిగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. లేదు అనుకుంటే మనమే బ్రీడింగ్ ఫామ్ పెట్టుకొని వాటి నుంచి వచ్చిన 3 నెలల వయసు తర్వాత మరి కొంచెం తక్కువ రేటు ఉంటుంది కదా అని చిన్నప్పుడే ఒకవేళ తల్లి నుంచి వేరు చేయకముందుకే తెచ్చుకున్నట్లయితే తక్కువ శరీర బరువు కలిగి నీరసించబడిపోయి తద్వారా మరణాలు సంభవించడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, మనకు ఆశ అనేది కోల్పోతారు. కాబట్టి కంపల్సరీగా తల్లి నుంచి వేరు చేసిన తర్వాత, వీనింగ్ అంటాము ఆ పరిస్థితి తర్వాత, మనము కనీసం 10 నుంచి 12 కిలోల శరీర ఉన్న పొట్టేలు పిల్లలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కనీసము 1 ఇంచు కొమ్ములు ఉన్నట్లు మరి అట్లనే 10 నుంచి 12 కిలోల బరువు ఉండే పొట్టేలు పిల్లలను మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలానే చురుగ్గా ఉండాలి, వాటిని చురుగ్గా ఉండి మరి తల్లి నుంచి వేరు చేయబడి పోషణ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని, బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయా, అన్ని శరీర బరువు చురుగ్గా ఉందా లేదా అని చూసుకొని మనం వాటిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం తద్వారా నెక్స్ట్ 4-5 నెలల కాలంలో మనము చూసుకున్నట్లయితే లాభాల బారిన పడవచ్చు.
1: మేడం, మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న అంశం ఏంటనంటే, చాలామంది పొట్టేళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు నడుము పట్టుకొని చూడటం సంతలలో, లేదంటే బరువు ఎత్తి చూడటము, అదేవిధంగా వారికి కావాల్సిన వయసు తెలుసుకోవడం కోసం పళ్ళ వరుసను చూడటం లాంటివి చేస్తుంటారు. ఇలా చూస్తున్నప్పుడు వాటి ఎంపికని అంటే జాగ్రత్తగా చేసుకోవాలి, ఒక రుచికరమైనటువంటి మాంసం కావాలి అనే దాంట్లో వాళ్ళు ఎంపిక చేసుకోవాలనుకుంటే ఏ పద్ధతి ప్రకారం వీటిలో వాటిని సరిగ్గా గుర్తుపట్టి అవి మంచి క్వాలిటీ ఉన్నటువంటి మటన్ ఇస్తాయి అనేది, అంటే మాంసం ఇస్తాయి అనే దాని గురించి ఎలా తెలుసుకోవచ్చు అంటారు?
0: మనకు ముఖ్యంగా వచ్చేసి పాల దంతాలు అని అంటాము. పొట్టేలు పిల్లలకి అయితే ఆ పాల దంతాలను చూసి మరి అలానే బ్రీడింగ్ వాటికి పునరుత్పత్తి కోసం కూడా మనము జీవాలని కొనుగోలు చేయడం జరుగుతుంది. వాటికి వచ్చేసి మనము ఏజ్ ప్రకారము అంటే ఈ దంతాల వరుసని బట్టి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి పర్మనెంట్ దంతాలు అని ఉంటాయి, శాశ్వత దంతాలు, వాటిని బట్టి 1 సంవత్సరం అయితే 1 పెయిర్ ఆఫ్ పర్మనెంట్ దంతాలు వస్తాయి. అట్లానే 2 ఇయర్స్ అయితే మనము 1 నుంచి 2 సంవత్సరాల లోపు ఉన్నవి తెచ్చుకున్నట్లయితే తద్వారా పునరుత్పత్తి కోసం మళ్ళీ కనీసము 5-6 సంవత్సరాల వరకు మనకు టైం ఉంటుంది. కాబట్టి మనము అటువంటి సమయంలో 1 to 2 ఇయర్స్ బిట్వీన్ ఉన్నవి, ప్రెగ్నెంట్ ఉన్నవి లేదంటే ఒక్కసారి ఈనిన్న మేకలను కానీ గొర్రెలను కానీ మనము బ్రీడ్ బ్రీడింగ్ కోసము సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పాలదంతాలు ఉన్నవి 3 నెలలను

0: నుంచి 4 నెలల లోపు ఉన్నవి మాత్రమే మనము పొట్టేలు పిల్లల పెంపకంకు శ్రేయస్కరమైనవి. కాబట్టి ఈ పొట్టేలు పిల్లల పెంపకము అంటే మనకు ఎనీ టైం మనీ, ఏటీఎం లాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని అమ్మేసుకొని మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. అదే మిగతా ఎటువంటి ఫామ్లలో కూడా అటువంటిది ఉండదు, చనిపోతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా మనకు డౌట్ వచ్చింది అంటే అప్పుడే వెంటనే మనము సేల్ చేసుకున్నట్టయితే మనకు పెట్టుబడి కూడా, ఖర్చు కూడా ఎక్కడికి పోకుండా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నిరుద్యోగ యువత, మరి అలానే ఈ మటన్కి డిమాండ్ కూడా చాలా చాలా పెరిగిపోతుంది. మనము కొద్ది 1-2 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే కేవలం 600-700 అలా ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్ అయినా కానీ మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ పొట్టేలు పిల్లల పెంపకము కొద్దిపాటి శాస్త్రీయ పరిజ్ఞానం యూజ్ చేసి పెంచుకున్నట్లయితే ఎన్నో లాభాలు గణించవచ్చు అని చెప్పవచ్చు.
1: మీరు చెప్పిన దాని ప్రకారం లేత పొట్టేరు పిల్ల లేదంటే మంచి మాంసం ఉన్న బ్రీడు అట్లా కనుక్కోవాలనుకుంటే వాటి వయసు నిర్ధారణ కోసం పళ్ళ వరుసని చూడొచ్చు, అదేవిధంగా అవి చురుగ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవటం కూడా వాటిని అంటే తడిమో లేకపోతే అట్లా తెలుసుకోవచ్చు. మేడం, ఇప్పుడు పొట్టేరు పిల్లల పెంపకం ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందంటారు?
0: మనకు పొట్టేలు పిల్లల పెంపకం కానీ జీవాల పెంపకం కానీ 3 రకాల పద్ధతులు ఉంటాయండి. అంటే విస్తృత పద్ధతి, పాక్షిక సాంద్ర పద్ధతి, సాంద్ర పద్ధతి. విస్తృత పద్ధతి అంటే జీవాలను కానీ పొట్టేళ్ళను కానీ కంప్లీట్గా బయటకు పంపి బయట దొరికే మేత లేదంటే చెట్లెంబడి గట్టెంబడి దొరికే పశుగ్రాసాలను సంగ్రహిస్తూ మరీ విలువైన మాంసోత్పత్తిని పొందించడం. లేదు అంటే పాక్షిక సాంద్ర పద్ధతి, మరి మార్నింగ్ టైంలో 6-8 అవర్స్ వరకు మరి ఈ జీవాలను పొట్టేళ్ళను కానీ మనము బయట తిప్పి మేపి మరి షెడ్కి కొట్టాల వరకు వచ్చిన తర్వాత వాటికి కొద్దిపాటి మేత, పప్పుజాతి పశుగ్రాసము మరియు ధాన్యపు జాతి పశుగ్రాసం కొద్దిగా ఇస్తూ మరి అలానే దానికి సరిపడ దాణా కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ దాణా ఇచ్చినప్పుడు పాక్షిక సాంద్ర పద్ధతిలో మరి ఎక్కువగా లాభాలు గడించవచ్చు. మరి అలానే సాంద్ర పద్ధతి, సాంద్ర పద్ధతి అనగా మనము పశుగ్రాసాలను కొట్టాల దగ్గరనే పెంచుకొని వాటిని చాఫ్ కట్టర్ సాయంతో ముక్కలుగా కత్తిరించి వాటికి వేసినట్లయితే ఈ జీవాలు బయటికి వెళ్లకుండా మరి ఈ జీవాలు విస్తృత పద్ధతిలో కానీ పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ బయటికి తిప్పి తిరిగి మేస్తాయి. కాబట్టి తద్వారా ఏమవుతుంది, శక్తి కోల్పోయి మరి మనకు కావలసిన విలువైన మాంసోత్పత్తి బరువు తూగడము జరగదు. కాబట్టి ఈ సాంద్ర పద్ధతిలో కంప్లీట్గా షెడ్ లోపలనే అంటే జీరో గ్రేజింగ్ అని కూడా కొత్తగా వింటూ ఉన్నాం. సో ఆ పద్ధతిలో కనుక విస్తృత పద్ధతిలో కనుక మనం మేపినట్టయితే ఎక్కువ లాభాలు గడించవచ్చు. మరి ఇటువంటి 3 రకాల పద్ధతిలో మనకు ఎక్కువగా రైతులకు మేలు కలిగే రకము అంటే పాక్షిక సాంద్ర పద్ధతి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సాంద్ర పద్ధతిలో మరి పశుగ్రాసాలను పెంచాలి, అలానే కొట్టాలు కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాక్షిక సాంద్ర పద్ధతి మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఇస్తాయి ఈ ఇండియన్ కండిషన్స్లో అని కూడా మనము చెప్పుకోవచ్చు.
1: మనం ఎలా పెంచాలి అనే పద్ధతిలోకి వచ్చినట్లయితే మీరన్న ప్రకారము ఇప్పుడున్న సీజన్లో వర్షాలు బాగా పడుతున్నాయి, బోనాలు కూడా జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పండగలు, ప్రధానంగా ప్రకృతిని ఆరాధించే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. వీటిలో ప్రధానంగా వీటికి ఆహారం విషయానికి వచ్చేసరికి అంటే పెంపకంలో ప్రధానమైన భాగం ఆహారం వల్లనే జరుగుతుంటుంది. అలా ఉన్నప్పుడు వాటికి ఎటువంటి ఆహారాన్ని ఏ విధంగా అందించగలిగితే అవి చక్కగా ఎదిగి మంచి మాంసాన్ని అంటే మాంస ఉత్పత్తికి ఉపయోగపడతాయి?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. మనకు మన ఏ ఫార్మింగ్ కానీ, గొర్రెలు మేకలు కానీ లేదంటే డైరీ కానీ లేదంటే కోళ్ళు కానీ ఏది తీసుకున్నా కానీ పోషణ ఎక్కువ ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే 100%లో 65 నుంచి 70% వరకు ఎక్కువ ఖర్చు మనకు పోషణ వలన ఉంటుంది. కాబట్టి ఇటువంటి పోషణను ఏమాత్రం చెప్పి.
1: ఇప్పుడు ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో
2: సార్.
1: సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ ప్రశ్న మేడం చెప్పండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: మేడం, ఇప్పుడు ఈము పక్షి మాంసానికి మార్కెట్లో డిమాండ్ ఉందా మేడం?
0: ఈము పక్షులకు మీరు ఎక్కడ ఏ ప్రాంతంకి చెందిన వారండి?

0: నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్.
1: నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనకు ఆ ఈము పక్షులు అనేది మార్కెటింగ్ చాలా తక్కువగా ఉందండి మన తెలంగాణ రీజియన్లో వచ్చేసి. మనకు అదే కోస్టల్ ఏరియాస్లో కానీ ఆ ఇండస్ట్రీస్ దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ అంటాం కదా, వాటిని మన ఇండస్ట్రియల్గా మనం పెంపొందించిన వాటి దగ్గర పెట్టుకున్నట్లయితే మార్కెటింగ్ ఎక్కువగా ఉండి మీరు అంత పెట్టుబడి పెట్టి చేసుకోవటము అంత శ్రేయస్కరం కాదండి. అందుకనే ఒకసారి ఆలోచించండి. మీరు దగ్గరలో ఉన్న పౌల్ట్రీ సైంటిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదిస్తే మంచిది.
0: టర్కీ టర్కీ కోల్ మేడం.
1: సేమ్ అండి. టర్కీ అంటే ఓకే, కొద్దిగానే ఉంది కానీ మీరు ఏమో పక్షులను మాత్రం ఇక్కడ కొద్దిగా డౌన్ ఉంది కాబట్టి మార్కెట్ పెట్టుకోకపోవడమే శ్రేయస్కరం.
0: కోయిల్ పక్షులు కోయిలు.
1: కొయిల్ చాలా బాగుందండి. మీకు అక్కడ ఒకవేళ తీసుకుంటారు అంటే కంపల్సరిగా తక్కువ ఖర్చు కాబట్టి, తక్కువ రోజుల్లో వస్తుంది కాబట్టి కొయిల్ మాంసం కూడా ఎంతో శ్రేయస్కరం కాబట్టి మీ ఇష్టం అండి, అది చేసుకోవచ్చు మీరు.
0: మరి కుందేలు కుందేలు
1: కుందేలు కూడా మార్కెటింగ్ని బట్టి చేసుకోవాలండి. మీ దగ్గర సేల్ అవుతాయి అనుకుంటే పెంచుకోండి. కొంతమంది దగ్గర అసలే సేల్ అవ్వవు కుందేల మాంసంకి, మరి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో మరి కుందేల పెంపకం చేసుకోకపోవడమే మంచిది.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే అండి.
2: ధన్యవాదాలండి మేడం. మనము పోషణ అనేది ఒక ప్రాముఖ్యత కలిగిన అంశంగా మాట్లాడుకుంటున్నాము. ఈ పోషణలో ఎలా చేస్తే బాగుంటుంది, ఆహారం ఇవి ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు?
1: ఇందాక మనం చర్చించుకున్నట్టు పోషణ అనేది ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుందండి. 65 నుంచి 70% వరకు కలిగి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి పోషణలో మనకి ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉండాలి, మరి పశుగ్రాసాలు అలానే ఈ పశుగ్రాసాలలో కూడా మరి ధాన్యపు జాతి పశుగ్రాసాలు అలానే పప్పుజాతి పశుగ్రాసాలు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంటాయి. మరి ఈ రెండే కాక మరి అలానే మన ఘన పదార్థాలు దాణా కూడా ఎంతో ముఖ్య పాత్ర కలిగి ఉంటున్నాయి కాబట్టి మరి ఈ మూడు కూడా సమపాలల్లో మనకి జీవాలకి అందించినట్లయితే చాలామంది ఏం చేస్తుంటారు, డైరెక్ట్గా పెట్టేల పిల్ల పెంపకము లేదంటే జీవాలు ఈజీగా చాలా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి డైరెక్ట్గా డైరెక్ట్గా అనిమల్స్ని తీసుకొని వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అట్లా కాదు, కంపల్సరీగా మనం ప్రీ ప్లాన్డ్గా ముందే ఈ పశుగ్రాసాలు పెరగటానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది కాబట్టి ఒక 6 మంత్స్ ముందే మనము ప్లాన్ చేసుకొని తద్వారా మనము ఈ పశుగ్రాసాలను ఎంపిక చేసుకొని వాటిని తెచ్చుకొని పెంచుకున్నట్లయితే ఈ పోషణ కరెక్ట్గా ఇచ్చినట్లయితేనే మన జీవాల పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ పశుగ్రాసాలలో కూడా మరి బహువార్షిక పశుగ్రాసాలు అలానే ఏకవార్షిక పశుగ్రాసాలు ఉంటాయి. మరి వీటిలో కూడా బహువార్షిక పశుగ్రాసాలు అంటే ఒక్కసారి మనం పెట్టుకున్నట్లయితే కంప్లీట్గా ఒక 5 to 6 ఇయర్స్ వరకు మనం కట్ చేసుకున్న కొద్దీ ప్రతి 45 రోజులకి మనకి మళ్ళీ నెక్స్ట్ కట్ వస్తుంది కాబట్టి అటువంటి పశుగ్రాసాలను పెట్టుకొని మరి సూపర్ నేపియర్ కావచ్చు, బేరగడ్డి కావచ్చు, గిన్ని గడ్డి కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా మనకి మల్టీ కట్ వెరైటీస్ అనమాట. సో ఇటువంటి పశుగ్రాసాలతో పాటు మరి అలానే ఏకవార్షికాలు అంటే ఒకసారి ఏదైనా సీజన్ మన ఇరిగేషన్ ఉన్న చోట్ల నీటి సదుపాయం ఉన్న చోట్ల అటువంటి ఈ ఏకవార్షికాలు కనుక పెట్టినట్లయితే లైక్ మనకు మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇటువంటివి కూడా మనం వేసుకున్నట్లయితే ఏకవార్షికాలు మరియు బహువార్షిక ఇవి ధాన్యపు జాతి అంటారు. మరి అలానే పప్పుజాతి పశుగ్రాసాలు వచ్చేసి ఎక్కువగా మనకు పోషకాలు మాంసకృతులు కలిగిన వీటిలో ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఇటువంటివి మనము కొద్దిపాటి వాటితో మనం ఇచ్చినట్లయితే అధిక మాంసోత్పత్తి పెంపొందించినట్లు అవుతుంది. కాబట్టి ఈ పప్పుజాతి పశుగ్రాసాలు వచ్చేసి మనకు మల్టీ కట్ వెరైటీస్ స్టైలో కానీ అట్లా సుబాబుల్ చెట్ల పశుగ్రాసాలు వంటివి ఉంటాయి. అలానే ఏకవార్షికాలు అయితే ల్యూసెర్న్, బర్సీమ్ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఈ రెండు రకాల పప్పుజాతి పశుగ్రాసాలు అలానే ధాన్యపు జాతి పశుగ్రాసాలు పెంచుకుంటూ వాటితో పాటు అదనంగా మనకు ఈ దాణా ముడి పదార్థాలు లైక్ పోషణ దానిలో ముఖ్య పాత్ర వహించేది ఈ దాణా అండి. మనము కేవలం అన్నం మాత్రమే తినం కదా, వాటితో పాటు పప్పు, కూర, రసం అన్నీ పెరుగు ఎలా తింటాము, జీవాలకు కూడా అన్ని రకాల పోషకాలు కావాలి కాబట్టి శక్తినిచ్చే పదార్థాలు, మాంసకృతులు, ఖనిజ లవణాలు అన్నీ కలిగిన మరి ఈ దాణాను కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కేవలం గడ్డితో మాత్రమే జీవాలు పెరుగుతాయనే ఒక అపోహ ఉంటుంది. కాబట్టి అది కాకుండా మనకి వివిధ రకాల ముడి పదార్థాలు తయారు చేసుకున్న ఈ దాణా కూడా వాటికి అందిస్తూ, అంటే ఈ పశుగ్రాసాలు కనీసము పెద్దవి

0: నాలుగు నుంచి 5 కిలోలు, చిన్నవైతే ఒకటి నుంచి 2 కిలోల పరిమాణంలో ఈ పశుగ్రాసాలు అందిస్తూ, ప్రతి ఒక పొట్టేలుకు మనము లోపలనే పెట్టినట్లయితే కనీసం 200 నుంచి 300 గ్రాముల ఈ దానా కూడా, మరి శక్తినిచ్చే పదార్థాలు లైక్ మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సజ్జ లేదంటే తవుడు, లేదంటే మనకు నూనె తీసిన వరి తవుడు, లేదంటే మరి చెక్క అంటాము, వివిధ రకాల చెక్కలు ఉంటాయి, దానిలో వేరుశనగ చెక్క ఒకటి. మరి అలానే కంప్లీట్గా ఇటువంటివి మనం సమపాల ఫార్ములా ఉపయోగించుకొని ఖనిజ లవణాల మిశ్రమము కూడా కలుపుకొని వాటికి ఫీడ్ చేసినట్లయితే అధిక లాభాలు గడించవచ్చు.
1: మేడం, ఒక రైతు లైన్లో ఉన్నారు. హలో
2: సార్, నమస్తే అండి.
1: నమస్తే సార్, మీ పేరు సార్?
2: నా పేరు అమరేంద్ర ప్రసాద్, సిద్దిపేట అండి.
1: సిద్దిపేట నుంచి మీ ప్రశ్న చెప్పండి మేడం, సమాధానం ఇస్తారు.
2: మేడం నమస్తే.
0: నమస్తే అండి.
2: మేడం, ఇప్పుడు హై డెన్సిటీ అన్నారు కదా, పొట్టెల పెంపకంలో కూడా కానివ్వండి, మేకల పెంపకం కానివ్వండి, ఇది మనకి ఒక 50-60 మేకలు వేసుకుంటే కానీ, గొర్రెలు వేసుకుంటే కానీ ఒక 2 ఏకర్స్ ల్యాండ్ సరిపోద్దా మేడం?
0: మనకు 100 గొర్రెలు కానీ మేకలకు కానీ 3 నుంచి 4 ఎకరాల ప్లేస్ అవసరం అవుతుందండి. దాన్ని బట్టి మీరు ఎన్ని తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు, 2 ఎకర్స్లో సరిపోతుందండి, 50 నుంచి 60 ఎకరాలు. దానిలో కూడా మనం బహువార్షికాలు అలానే ఏకవార్షికాలు ప్లాన్ చేసుకొని ఇయర్ రౌండ్గా మనకు కంప్లీట్గా పశుగ్రాసం లభ్యం అయ్యేటట్లు మీరు చూసుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చు. నేపియర్ వెరైటీ అండి. మనం చెరుకు ఏ విధంగా అయితే నాటుకుంటామో అవి స్లిప్స్ ఉంటాయి. ఆ స్లిప్స్ మీకు దగ్గరలో ఉన్న ఎక్కడ అదైతే దొరుకుతాయో అక్కడ తీసుకోండి. లేదు అంటే మల్టీకెట్ వెరైటీస్ కూడా మనకి జొన్నలో ఉంటాయి. మీ డిస్ట్రిక్ట్ వెటనరీ హాస్పిటల్లో కానీ లేదంటే ఎక్కడైతే లభ్యమవుతున్నాయో అక్కడికి వెళ్ళి మీరు కొనుగోలు చేసి ఒకసారి నాటుకున్నట్లయితే మనకు 5 to 6 ఇయర్స్ వరకు కంటిన్యూ ఫౌడర్ ప్రొడక్షన్ అనేది ఉంటుందండి.
2: జొన్న కూడా అట్లా వస్తుంది మేడం? 5 to 6
0: అది కూడా పెరినియల్ వెరైటీ ఉందండి.
2: మేడం సూపర్ నేపియర్ ఉంది, ఇప్పుడు అందులో రెడ్ నేపియర్ కూడా వస్తుంది మేడం?
0: రెడ్ నేపియర్ కూడా వస్తుంది. దాని మీద ఎక్కువగా రీసెర్చ్ లేదు. సూపర్ నేపియర్ అయితే బాగా రీసెర్చ్ ఉంది, అది ఈల్డ్ కూడా మంచిగా వస్తుంది, అలానే జీవాలు కూడా మంచిగా పెరుగుతున్నాయండి.
2: ఓకే మేడం, థాంక్యూ మేడం.
0: థాంక్యూ అండి.
1: ధన్యవాదాలండి. ఇప్పుడు రైతు అడిగినటువంటి ప్రశ్నలు, సాధారణంగా పొట్టేరు పిల్లల వసతికి సంబంధించి వాటిని ఏ విధంగా వసతి ఉంటే బాగుంటుంది, గాలి వెలుతురు వీటితో పాటు వాటి ఆరోగ్యం కూడా బాగుండేలా, అంటే ఏ విధంగా వసతి గృహాన్ని అంటే వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందంటారు?
0: మనము ఇంతసేపు పోషణ గురించి మాట్లాడుకున్నాము, అలానే ఈ పోషణనే కాకుండా వాటికి మరి గృహ వసతి కూడా ఎంతో ముఖ్యమండి. మరి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చల్లగాలులు చలికాలంలో వీస్తూ ఉంటాయి, కాబట్టి ఇటువంటి వాటి నుంచి మనము జీవాలను కానీ పొట్టేళ్ళను కానీ ప్రొటెక్ట్ చేసినట్లయితే మనము ఎక్కువగా మాంసోత్పత్తికి కారణమవుతుంటాయి. ఎందుకంటే మరి వర్షంలో అవి తట్టుకొని ఉండి మరి అనారోగ్యం పాలవుతూ ఉండటం జరుగుతుంది. కాబట్టి అటువంటివి లేకుండా మరి పాకల సదుపాయం ఎంతగానో అవసరం. మరి చాలామంది ఏం చేస్తుంటారంటే ఎలివేటెడ్ షెడ్ అని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి అనిమల్కి ఫస్ట్ ఫీడ్ అవి సరిగ్గా చూసుకోకుండా ఎక్కువ ఖర్చుతో మీరు ఫస్ట్ షెడ్కి ఎక్స్పెన్సివ్గా పెడుతున్నారు. అది కాదండి, మనకు లోకల్గా ఉన్న అవైలబుల్ మెటీరియల్ తోటి మరి తాటాకులతోటి కానీ లేదంటే తడకలతోటి కానీ మరి ఎక్కువగా సూర్యరశ్మి పడేటట్టు, గాలి వెలుతురు మంచిగా వీచేటట్లు మీకున్న ప్రదేశాలలో ఎత్తైన ప్రదేశంలో పాకల నిర్మాణం చేపట్టడం ద్వారా, మరి అలానే మిడిల్లో వచ్చేసి మనకు 10 నుంచి 12 అడుగుల ఎత్తు, మరి పక్క సైడ్స్కి వచ్చేసి మరి 8 నుంచి 10 అడుగుల ఎత్తు ఉన్నట్లయితే గాలి వెలుతురు వీచి మరి ఎంతగానో శుభ్రంగా నేలను కూడా మనం చూసుకోవాలి. అలానే ఈ గృహ వసతిలో మరి నీటి కొట్టాలు మరి అలానే ఫీడర్స్ దానా తొట్లు కూడా మనము కట్టించుకోవాలి. వీటికి కవర్డ్ స్పేస్ మరి ఓపెన్ స్పేస్ అని ఉంటుంది. అంటే కొట్టాలు వాటికి లోపల తిరిగే ప్రదేశము మనకు వచ్చేసి 16 చదరపు అడుగులు, అలానే మరి బయట తిరగటానికి కూడా ఒక 40 నుంచి 50 చదరపు అడుగులు ఉండేటట్లు మనము ప్రిపేర్ చేసుకున్నట్లయితే అవి తిరుగుతూ కరెక్ట్గా ప్లేస్ వాటికి ఉన్నట్లయితే మాంసోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఎల్లప్పుడూ ఈ కొట్టాలు కూడా పొడిగా ఉండేటట్లు మనము చూసుకుంటూ ఉండాలి. ఒక సాయిల్ మార్చడం కానీ లేదంటే ఏదైనా కంప్లీట్గా పొడిగా సున్నం చల్లటం కానీ, ఈ వర్షాకాలం ఇటువంటివి

0: ఉన్నప్పుడు బ్లీచింగ్ పౌడర్తో ఉండే చూసుకోవాలి. అలానే వాటికి ఎప్పుడు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీరును అందించడం ద్వారా ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఇటువంటి కొట్టాలు కూడా మనము తక్కువ ఖర్చుతో యాస్బెస్టాస్ షీట్స్తో కానీ లోకల్లో ఉండే అవైలబుల్ మెటీరియల్తో కనుక మనము నిర్వహించుకున్నట్లయితే రైతులు ఎంతగానో లాభాలు గడించవచ్చు.
1: ప్రకృతి సిద్ధంగా ఏర్పాటు చేసే నీడ, ప్రకృతి సిద్ధంగా వచ్చే ఎండ, ఇవి మాంస ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడతాయని అంటున్నారు. ఇది ఎంత ప్రాముఖ్యతలో ఉన్నప్పటికీ కూడా మనం పొట్టేళ్లను కొనుక్కొని రాగానే చాలామంది అంటే అప్పటికి బాగానే ఉంటాయి అవి, కానీ వాతావరణానికి కానివ్వండి లేదంటే ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటితో వచ్చే సమస్యల వలన కానివ్వండి, ఇలా చాలా రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ సమయంలో కొనుక్కొని తీసుకొచ్చిన రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: చాలా చాలా మంచి ప్రశ్న అండి. చాలామంది తెచ్చాం కదా, ఫీడ్ ఉంది కదా అని చెప్పేసి మరి ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మనకు తెచ్చిన తర్వాత వివిధ ప్రదేశాల నుంచి మనము తీసుకొని వస్తూ ఉంటాము. ఆల్రెడీ ఒకవేళ మన దగ్గర మందలో కానీ కొట్టాల్లో కానీ ఆల్రెడీ అనిమల్స్ ఉన్నట్లయితే.
1: మేడం, ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు. హలో
2: నమస్తేనండి, నేను జడ్చర్లకెళ్ళి మాట్లాడుతున్నా.
1: సార్. నమస్తే సార్, చెప్పండి సార్, మీ ప్రశ్న
2: ఈ
1: ఏంటో?
2: పొట్టేళ్ల పెంపకంలో మామూలుగా కేవలము దాణా గురించి, దానికి ఇవ్వాల్సిన తిండి గురించి, లేకపోతే తీసుకోవాల్సినవి కాకుండా వాటికి రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయండి?
0: కంపల్సరీగా ఉంటాయండి. మనకు రోగాల బారిన పడకుండా మనకు ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంపొందించడానికి, అలానే లోపల నట్టల నివారణ కోసము మన నట్టల బంధులు చిన్నపిల్లలకి ఎలా వేస్తామో అలానే డివార్మింగ్ షెడ్యూల్ ఉంటుందండి. మనకు పేడ పరీక్ష చేయించుకొని ఏ మందు అయితే దానికి సరిపడుతుందో మీ దగ్గరలో ఉన్న పశు వైద్యుని దగ్గరికి వెళ్ళి పేడ పరీక్ష చేయించుకొని ఆ నట్టల మందులు కనుక తాగిపిస్తే మనకు మాంసోత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలానే సీజనల్గా వచ్చే వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్లూ టంగ్ అనే వ్యాక్సిన్, లేదంటే వర్షాలు తొలకరు రాకముందు ఈటీ ఎంట్రోటాక్సిమ్ చిటుకవాయిద అంటాము, అది చిటుకు వేసే సమయం అంతా కూడా ఉండకుండా చనిపోతుంటుంది. అది తొలకరి గడ్డి మేయటం వల్ల వచ్చే వ్యాధి అనమాట. కాబట్టి ఇటువంటి అన్ని రకాల టీకాలు గనక మీరు పశు వైద్య సహాయంతో వేసుకున్నట్లయితే కంప్లీట్గా ఈ రోగాల బారిన పడకుండా నివారించుకోవచ్చు.
2: ముఖ్యంగా ఈ పశువులు గుంపులుగా ఉన్నప్పుడు అందుట్లో ఒక దానికి ఇట్లా రోగం జబ్బున పడి అది తినకుండా ఒక రకంగా
1: హలో సార్, మీ దగ్గర సరిగ్గా సిగ్నల్ లేనట్టుంది. మళ్ళీ చెప్పండి సార్ మీ ప్రశ్న. హలో హలో సార్, మీ దగ్గర సిగ్నల్ తగ్గినట్టుంది. మళ్ళీ చెప్పండి మీ ప్రశ్న. అంటే ఇప్పుడు వారు అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక గొర్రెకి కానీ ఒక పొట్టేలుకి కానీ ఏదైనా జబ్బు సోకినప్పుడు ఆ మందులో మిగతా వాటికి కూడా అంటుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? లేదు ఒకదానికే ఆ వ్యాధి వచ్చి ఆ వ్యాధి తనతోనే అంతమైపోతుందా? ఇలా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు మేడం.
0: మనము ఇవి మన మనుషులలో ఎలాంటి రోగాలు ఉంటాయో వీటికి కూడా అటువంటి రోగాలు ఉంటాయండి. కంపల్సరీగా మనము ఇప్పుడు ఒకవేళ పిల్లలకి జ్వరం వచ్చినట్లయితే స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే రెస్ట్గా ఎలా పెడతామో వీటికి కూడా, జీవాలకి కూడా మరి సపరేట్ చేసి వాటికి ట్రీట్మెంట్, మరి తద్వారా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫీడ్ కానీ ఫుడ్ కానీ అంబలి లాంటివి ఇచ్చినట్లయితే అవి శక్తి కోల్పోకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు మరి అవుతుంది. కాబట్టి కంపల్సరీగా వాటిని సపరేట్ చేసి ఇన్ఫెక్షియస్ అండ్ కంటీజియస్ డిసీజెస్ అంటారు, ఒకదాని నుంచి ఒకదానికి సంక్రమించకుండా కంపల్సరీగా మనం వాటిని సపరేట్ చేసి ట్రీట్ చేయవలసి ఉంటుంది. అలానే వాటి ఫీడింగ్ కూడా సపరేట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సపరేట్ చేసి ఫీడ్ చేయాల్సి ఉంటుంది.
1: ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ విధానంలో ప్రధానంగా ఆ జబ్బును బట్టి, వాటి వయసును బట్టి, అదేవిధంగా వాటి యొక్క సైజును బట్టి ఆ వ్యాధిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: కంపల్సరీగా ట్రీట్మెంట్ అనేది మనకు ఈ వెయిట్ బేసిసే ఉంటుందండి. మనము ఇందాక చూసుకున్నట్లయితే వాటి యావరేజ్ డైలీ గెయిన్ని బట్టి మరి వాటి గ్రోత్ని బట్టి మనము ఫీడింగ్ చేస్తూ ఉంటాము. అట్లానే మరి ఈ ట్రీట్మెంట్కి కూడా ఈ వెయిట్ని బట్టి వాటి డోసేజ్ క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి కంపల్సరీగా ప్రతి నెల కూడా మరి వాటి ఏ విధంగా బరువు పెరుగుతున్నాయి

0: మరి ఒకవేళ బరువు తగ్గినట్లయితే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, పోషణ ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అనేది అన్నీ ముఖ్యంగా గమనించుకొని రైతు సోదరులు ఎక్కువగా ఈ పోషణ మంచిగా చూసుకొని మరి లాభదాయకంగా పొట్టేళ్ల పిల్లల పెంపకము నిర్వహించుకున్నట్లయితే ఇంత లాభసాటిగా ఉంటుంది అని నా అభిప్రాయం.
1: లాభాల బాటలో పొట్టేళ్ల పెంపకం. పొట్టేళ్లను ఏ విధంగా పెంపకం చేస్తే బాగుంటుంది, మంచి మాంసోత్పత్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలా అనేక విషయాలు రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు లాభాల బాటలో పొట్టేళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మ గారు పాల్గొన్నారు. అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భుక్య. ఈనాటి ఇల్లు బాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:45. తర్వాతి కార్యక్రమం వెంటనే.
3: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
4: మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మై భారత్ కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.
5: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మై భారత్ మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
4: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే పనులు?
5: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్ని ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్ అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్టిక్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
4: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరేమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
5: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
4: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుడిని ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
5: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదేవిధంగా మేము డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో ఉంటాయి. దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మేము రీసెంట్గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకి ఒక

0: మిగతా ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
1: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్, దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు.
0: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2న మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 లొకేషన్స్లో 1,00,000 మంది యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1 కోటి ప్లెడ్జ్ల దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాలో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు, మెయిన్లీ ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుని వెళ్లే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047కి మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి UNODC, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం కానీ, NIDA కానీ, వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకుని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకుని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. EVYLD అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిఎం మోడీ గారిని దగ్గర నుంచి చూసి ఆయన స్పీచ్ వినొచ్చు, మన ఐడియాస్ని మనం చెప్పచ్చు, అదే ఆ ఐడియాస్ని బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్లో ఎవరైతే ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతి ఏటా. గత 3 సంవత్సరాల నుంచి ఢిల్లీలో జరుగుతుంది, మారత్ మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. డిస్టిక్ లెవెల్లో క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎస్సే ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయాలి. ఒక థీమ్స్ ఇస్తారు, 10 థీమ్స్, స్టార్టప్ పైన, లేకపోతే ఐ మీన్ రూరల్ యూత్ పైన, ఇట్లా 10 థీమ్స్లో వాళ్ళ యొక్క ఐడియాస్ని ప్రజెంటేషన్ రూపంలో ఇస్తారు. అలాగే 50 మంది పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్టిక్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రజెంట్ చేశారు. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు, అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి, అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ని ఒక ప్రజెంటేషన్లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 థీమ్స్లో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రజెంటేషన్స్ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రజెంటేషన్స్ అన్ని 10 ప్రజెంటేషన్స్ మోడీ గారు ముందు ప్రజెంట్ చేస్తారు. సార్, స్టార్టప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రజెంటేషన్స్ ప్రజెంట్ చేస్తారు. ఇవేంటంటే యూత్ యొక్క ఐడియాస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 గోల్స్, అందులో ఏంటి మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్, సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లా 10 థీమ్స్ ఉన్నాయి. ఈ 10 థీమ్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 మంది పిల్లలు సెలెక్ట్ అవుతారు, ఒక టీంలో 2 ఉంటారు, 3 ఉంటారు, అక్కడ ప్రజెంట్ చేస్తారు. అక్కడ ప్రజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు, ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ని కంపైల్ చేస్తారు, అంటే ఈ 50 మంది ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రజెంటేషన్ చేస్తారు 10 థీమ్స్ పైన. ఆ 10 థీమ్స్ మోడీ గారు చూస్తారు ఐడియాస్ని.
1: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
0: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి మన సెప్టెంబర్ అక్టోబర్లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్సే ఉంటుంది, ఎస్సే తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్తో డిన్నర్ ఉంటుంది, ఒకరోజు ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది, పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకొని వెళ్తారు. అంటే ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు, చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ VVYLD వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజ్ని అటెంప్ట్ చేయాలి, అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను. 888 ఇడుపుల పాయలో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్గా వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డాన్స్, ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది.

0: మినిస్టర్స్ వస్తూ ఉంటారు. టాప్ పల్కీ శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు. మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్ విఐపీస్ అందరూ వచ్చి యూత్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లెల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు అదంతా.
1: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలోకి అభివృద్ధి రావడం కానీ లేకపోతే ఉద్యోగాల అభివృద్ధి రావడానికి కానీ కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ
0: సార్, ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార, డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడు మన ఫోన్లోనే అందరికీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మైభారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్ లోనే ఉండేది. ఇప్పుడు మైభారత్ ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాము మేము ఈవెంట్స్ ఆన్లైన్ లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదే విధంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా, సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదే విధంగా ఇస్రో మొన్న రీసెంట్ గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్ లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని ఎన్ఐసి వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదే విధంగా మనం కూడా ఆపర్చునిటీస్, మన ఆఫీస్కి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ మన టీమ్ కానీ, మేమంతా ఒక లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ అయి ఉంటాం. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డిఐసి అంటారు ఎంప్లాయ్మెంట్ కానీ, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి అండ్ జాబ్ మేళాస్, రెగ్యులర్గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకొని యూత్ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్లో టైంలో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్కి మేము పాస్ ఆన్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి, మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక ఇద్దరు ముగ్గురికి ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని, ఎస్పెషలీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం.
1: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
0: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా యువతకి మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నాను అంటే myBharat.gov.in మేరా యువ భారత్ లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న అవకాశాలు హద్దులు లేవు. స్పేస్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇంటర్న్షిప్స్ వరకు, అంటే ఆకాశం నుంచి భూమి వరకు హద్దు లేని అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదేవిధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైన నుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా రాశారు. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా సంతోషం సార్. మైభారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి

0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8 గంటలు. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, కృష్ణా గోదావరి నదులు పరవళ్లు తొక్కి జలాశయాలు చెరువులు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 108 మంది ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు నాగార్జునసాగర్లో ఈరోజు మహావరుణ యాగం నిర్వహించారు. మధ్యాహ్నం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. తెలంగాణలో 421,767 మంది మత్స్యకారులకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026 జూన్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట మేధావులతో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు నిజాలు తెలియజేస్తామని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు రామచందర్రావు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు తెలంగాణలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని బీజేపీ రాష్ట కార్యనిర్వాహక కన్వీనర్ డాక్టర్ మేకల శిల్పారెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్టలో 50 ఏళ్ల తర్వాత శాంతి నెలకొందని డీజీపీ సివి ఆనంద్ తెలియజేశారు. కర్రెగుట్టలో పర్యటించిన ఆయన రహదారి నిర్మాణం పనులను పరిశీలించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గుత్తికోయ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అలాగే ట్రిబ్యునల్స్ సంస్కరణల బిల్లు 2026 ఈరోజు లోక్సభ ఆమోదించింది. ఇటీవలి విద్యార్థుల నిరసనలు, సంబంధిత సమస్యలపై పార్లమెంటులో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభా కార్యకలాపాలను క్రమశిక్షణతో నిర్వహించాలని, సభా కార్యకలాపాలకు మరింత ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. భారతదేశంలోని ఆసియా సింహాల జనాభా వృద్ధి చెందుతోందని, వాటి ఆవాసం, సంచార పరిధి విస్తరిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా అన్నారు. సింహాల సంచార పరిధి 11 జిల్లాలను కవర్ చేస్తూ దాదాపు 35,000 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సినీ గీతాలు విందాం. చిత్రం నువ్వే కావాలి. గానం జయచంద్రన్ చిత్ర, గీతరచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: agencies and other specialized entities are increasingly engaged in providing infrastructure, technology, processing, marketing, financial and other services for the development of cooperatives. Among other changes, the bill proposes to expand the definition of foodstuff to include any other food item notified by the center. That's all in Parliament Review.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా ప్రేమతో చిత్రం నుంచి విందాం. ఏఆర్ రెహమాన్, అనుపమ, అనురాధ శ్రీరామ్ ఆలపించిన సిరివెన్నెల గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు విందాం రక్షకుడు చిత్రంలో కేజీ యేసుదాసు సాధనా స్వర్గం ఆలపించిన భువనచంద్ర గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా విజృంభణ చిత్రంలో ఎస్పీ బాలు ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం సత్యం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

రెడ్డి పెద్దిగారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త కె సందీప్ గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శమంగుడి రాధాకృష్ణ శ్రీనివాస్ అయ్యర్ గారిచే గాత్రం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో బి చంద్రశేఖర్ గారిచే వయలిన్ వాద్యం. 11:30 సుగం సంగీత్లో శ్రీ అదిక్ హుసేన్ ఖాన్ గారిచే ఖవాలి వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో క్యాన్సర్ రాకుండా వేయించుకునే వ్యాక్సిన్ గురించి కృపా బజాజ్ గారితో పరిచయం. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కుమారి వైష్ణవి జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కృతిక గారు. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో చింది యక్షగానం. సత్యవర్మ నాటకం 2వ భాగం ప్రసారమవుతుంది. వినిపిస్తున్నవారు శ్రీ గడ్డం ఎల్లయ్య బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రైతు సేవలు. సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో కె కళ్యాణ్ వసంత్ బి శారద గారు ఆలపించే లలిత గీతాలు వింటారు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 మనీటాక్ అండ్ మంతన్. రాత్రి 10:00 హరికథ గానం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 15 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హిందూ.